శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 17వ తేదీ శుక్రవారం శుభోదయం.

0: runs in 44 overs. Both the teams will now face each other in the series decided on Sunday at the iconic Lord's Cricket Ground. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఎల్ఆర్ ఈశ్వరే ఆలపించిన భక్తి గీతాలు ఇందులోనే భాగంగా మొహమ్మద్ రఫీ ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు వింటారు. నాట్య కళ ముందుగా వినండి ఎల్ఆర్ ఈశ్వరే ఆలపించిన భక్తి గీతాలు.

మరి ఇంతవరకు ఎల్ఆర్ఈశ్వరి ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. భక్తి రంజని కార్యక్రమంలోనే భాగంగా ఇప్పుడు వినండి మొహమ్మద్ రఫీ ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతే కలాం.

0: മൊത്തം ആകാശവാണി കർണൂൽ കേന്ദ്രം സൂക്തി സുധ ഇനാട്ടി ഈ കാര്യക്രമంలో ശ്രീ സയ്യിദ് നസറുല്ല ഷാഖാദ്രി ഗാരി സൂക്തി സുധ
1: അൽഹംദുലില്ലാഹി റബ്ബിൽ ആലമീൻ അസ്സലാത്തു വസ്സലാമു അലാ സയ്യിദുൽ മുർസലീൻ വഅലാ ആലിഹി വസ്ഹാബിഹി അജ്മഈൻ അമ്മാ ബാദ് ഇന്നല്ലാഹ ലാ യുഹിബ്ബുൽ കാസിബീൻ കി സോച് മേ ഹൈ ജനാബ് അംസദ് കയ്യേ അൽഹംദു മേ ക്യോ ഹൈ ഫിക്ര ബിഹദ് കയ്യേ ഗർ ഹംദ ഖുദാ കാ ഹഖ് അദാ കർനാ ഹൈ തോ ദിൽ സേ ഏക് ബാർ യാ മുഹമ്മദ് കയ്യേ അല്ലാഹ് തആലാ തന ദൈവ ഗ്രന്ഥമൈന ഖുർആൻ ലോ ఇలా అంటున్నారు, ఇందులో అనుమానమే లేదు, అల్లాహ్ అబద్ధమాడే వారిని తనకు ప్రియంగా ఉంచడు అని. ఈ దైవాక్కునకు వివరణిస్తూ ఆది అంతిమ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, అబద్ధమే అన్ని అధర్మాలకు మూల కారణం అని. హదీసులలో ఒక జరిగిన సంఘటన ఇలా వివరించబడి ఉంది. ఒకసారి ఆది అంతిమ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి ఇలా అడిగాడట, నేను ఇస్లాం ధర్మం స్వీకరిస్తాను, అయితే నాకు నాలుగు షరతులు ఉన్నాయి అని. అనగా ఆది అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, నీకు ఉన్నటువంటి ఆ షరతులు ఏవో చెప్పు అన్నారు. అందుకు ఆ వ్యక్తి అన్నాడట, నేను నా మనసు అన్నప్పుడు మద్యము తాగుతాను, నా మనసు అంటే వ్యభిచరిస్తాను, నేను దొంగతనం చేస్తాను, నేను ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతాను అని అన్నాడట. అందుకు ప్రియమైన ప్రవక్త గారు, నీవు అబద్ధము అనేటువంటి ఒక్క మాటను నాకు వాగ్దానమిచ్చి ఎల్లప్పుడూ నేను సత్యమే మాట్లాడతాను, అబద్ధము మాట్లాడను అని వాగ్దానమిచ్చి ఇస్లాం ధర్మం స్వీకరించు అని అతనితో అంగీకారాన్ని తీసుకున్నారు. అబద్ధం ఒక్కటే కదా, చిన్నదే కదా అని సరే అని అతను వాగ్దానమిచ్చి ఇస్లాం ధర్మం స్వీకరించాను. తరువాత తన ఇంటి ముఖమై వెళుతూ ఉన్నటువంటి తన మనసులో మద్యము తాగాలి అని అనిపించిదట. ఆ మద్యము దుకాణం వైపు వెళుతూ ఆలోచన వచ్చింది, నేనైతే ఇప్పుడు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను, నేను మద్యం స్వీకరిస్తే ఇస్లాం ధర్మంలో మద్యం హరాం, అందువల్ల శిక్ష తప్పనిసరి అవుతుంది, ఒకవేళ దాచిపెడదామా, నేను తాగలేదు అని అబద్ధం ఆడుదామా. ఆద్యంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో నేను వాగ్దానం చేశాను అబద్ధము ఆడను అని ఆలోచించి ఇక మద్యం సేవించుటకు మనసు ఒప్పుకొనక వెనుతిరిగి ఇంటి ముఖమాయను. మరి ఒకసారి తన మనసు వ్యభిచరించుటకు మనసు అనిపించగా మళ్ళీ ఆలోచించినట, మొదటిసారిలాగే మనసులో ధర్మానికి విరుద్ధంగా ఇలా చేయగలను, అబద్ధము ఆడలేను అని తన మనస్సుకు మళ్ళీ కుదుట చేసి ఆ చెడు వ్యసనం నుండి కూడా వెనుతిరిగాను. రాత్రి అవగానే తన అలవాటు ప్రకారం దొంగతనము చేయుటకు బయలుదేరి మళ్ళీ తానిచ్చినటువంటి వాగ్దానము గుర్తుకొచ్చినదట. అధర్మము వల్ల వచ్చేటువంటి పాపము, అధర్మము వల్ల తనకు కలిగేటువంటి శిక్ష ఎదురుగా వచ్చింది. ఆ తరువాత ప్రవక్త గారికి ఇచ్చినటువంటి వాగ్దానము, నేను అబద్ధం ఆడను అనేటువంటి వాగ్దానము గుర్తుకొచ్చి వెంటనే వెన్నుతిరిగాడు. ఉదయాన్నే ప్రవక్త గారి ఎదురుగా వెళ్ళగా ఆది అంతిమ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారట, రాత్రి ఎలా గడిచింది అని. అందుకు ఆ వ్యక్తి అంటాడట, ఓ ప్రవక్త గారు, మీరు ఎటువంటి షరతు విధించారంటే చూడటానికి చాలా చిన్నది, కానీ ఆచరణకు పూనుకునేసరికి నా దుర్వ్యసనాలన్నింటినీ ఒక్క అలవాటు వల్లనే మానుకున్నాను అని తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసి ధర్మాత్ములలో ధర్మపరాయణులలో తన నామాన్ని లెక్కించుకున్నాడట. కాబట్టి అబద్ధమాడటం అని అన్ని అధర్మాలకు పాపాలకు మూల కారణం ఇదే. అందుకే సత్య ప్రవచనాలతో సత్యమే పలుకుతూ తన ధర్మాన్ని కాపాడుకుంటూ అల్లాహ్ తాలాకు ఆది అంతిమ ప్రవక్తకు ప్రియమైనటువంటి దాసానదాసులుగా మెలుగుటకు ప్రయత్నించవలేను. ధర్మము రావాలి అంటే సత్యము పలకాలి, సత్యము పలకడం వల్లనే ఆచరణ యోగ్యమవుతుంది. వాఖిరుద్దాన్ అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్.
0: శ్రీ సయ్యద్ నజరుల్లా షాఖాద్రి గారి సూక్తి సుధ విన్నారు. రేపటి సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ గంగుల నాగరాజు గారి సూక్తి సుధ వింటారు.

మన రాష్ట్రంలో కొన్ని వేల హెక్టార్ల విస్తీర్ణంలో బెండను సాగు చేస్తున్నారు. పరిపక్వము చెందని బెండకాయలను కూరగాయలుగా వాడతారు. కాండంను కాగితము పరిశ్రమలలోనూ అలాగే నార తీయటానికి ఉపయోగిస్తారు. బెండ వేడి వాతావరణంలో పెరిగే కూరగాయ. దీనిని రాష్ట్రమంతటా విరివిగా సాగు చేస్తారు. చల్లని అలాగే అతి చల్లని వాతావరణం ప్రతికూలము. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉన్నచో విత్తనాలు మొలకెత్తవు. నిరవధికంగా మంచు పట్టిన పరిస్థితుల్లో ఇవి జీవించలేవు. దీనిని వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చును. సారవంతమైన నీరు ఇంకెడి తేలిక నేలలు దీని సాగుకు చాలా అనుకూలం. వర్షాధారపు పంటను జూన్ జులై మాసాలలోనూ, వేసవి పంటను ఫిబ్రవరి మార్చి మాసాలలోనూ విత్తవలెను. వేసవి కాలంలో పెరుగుదల తక్కువగా ఉండటం వలన విత్తనాలు ఎక్కువ ఎడం లేకుండా విత్తుకోవాలి. ఇక రకాలను చూసినట్లయితే పూసా సవాని, పర్బని క్రాంతి, జనార్దన్, లామ్ హైబ్రిడ్ సెలక్షన్ 1, అర్కా అనామికా, అర్కా అభయ్ హైబ్రిడ్ రకాలు వర్ష, విశాల్, తారా, నంబర్ H2, విజయ్, ఇవి బెండలో రకాలు. విత్తనం వర్షాధారపు పంటకు హెక్టారుకు 12 నుండి 15 కిలోలు, వేసవి పంటకు హెక్టారుకు 18 నుండి 20 కిలోలు వాడాలి. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే ఇమిడాక్లోప్రిడ్ మందు 3 గ్రాములు/కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. విత్తే దూరం చూసినట్లయితే నేలను 4 నుంచి 5 సార్లు దున్ని చదును చేసి బోదెలు, కాలువలు తయారు చేసుకోవాలి. ఖరీఫ్లో బోదెకు బోదెకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు ఎడం ఉండునట్లుగా నాటుకోవాలి. వేసవి పంటకు నేలను మల్లుగా తయారు చేసి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 నుండి 20 సెంటీమీటర్లు ఎడం ఉండునట్లుగా నాటుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టాలి. రెండవసారి 4 నుంచి 5 రోజుల తర్వాత నీరు పెట్టాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే విత్తడానికి 2 వారాల ముందు హెక్టారుకు 20 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. హెక్టారుకు 50 కిలోల ఫాస్ఫరస్, అలాగే 50 కిలోల పొటాష్ను ఆఖరి దిక్కులో వేసి దున్నాలి. హెక్టారుకు 120 కిలోల నత్రజనిని 3 భాగాలుగా చేసి 1/3 భాగాన్ని ఆఖరి దుక్కులోను, మిగిలిన 2/3 వంతును 2 సమభాగాలుగా చేసి నాటిన 30వ రోజున 45వ రోజున వేసుకోవాలి. బెండ సాగులో అంతర్కృషి విషయానికి వస్తే బేసాలిన్ 48 EC అనే కలుపు నివారణ మందును హెక్టారుకు 2.5 లీటర్లు విత్తడానికి 4 రోజుల ముందు పిచికారీ చేసి భూమిలో కలగలపాలి. ఒకవేళ బేసాలిన్ దొరకని ఎడల లాసో 50 EC అంటే అలాక్లోర్ అనే మందు హెక్టారుకు 5 లీటర్ల చొప్పున, లేక స్టాంపు 30 EC అంటే పెండి మిథాలిన్ 2.5 లీటర్లు విత్తిన మరుసటి రోజు పిచికారీ చేయాలి. ఆ తర్వాత 45 నుండి 60 రోజులలో ఒకసారి కూలీలతో కలుపు తీయించాలి. ఇక నీటిపారుదల విషయానికొస్తే సాధారణంగా ప్రతి 5 నుండి 6 రోజులకొకసారి నీరు పెట్టాలి. వేసవిలో ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి తడి అవసరం ఉంటుంది. వర్షాకాలంలో నేలలోని తేమను బట్టి నీరును పెట్టాల్సి ఉంటుంది. ఇక బెండలో సస్యరక్షణ విషయానికొస్తే కాయతోల్చు పురుగు, ఇవి లేత కొమ్మలను తొలచి గింజలతో సహా లోపలి భాగాలను తినివేయును. కాయలపై ఉన్న రంధ్రములలో వీటి విసర్జిత పదార్థములు నిండి ఉండును. దీని నివారణకు ఈ పురుగును

0: ఆశించిన కొమ్మలను కాయలను త్రుంచివేయాలి. క్వీనాల్ఫాస్ 0.05% లేదా కార్బారిల్ 0.15% కలిపి చల్లాలి. అలాగే మరొక పురుగు దీపపు పురుగు. పిల్ల పురుగులు అలాగే పెద్ద పురుగులు కూడా ఆకులలోని రసాన్ని పీల్చి నష్టం చేకూరుస్తాయి. దీని నివారణకు మాలాథియాన్ 0.15% మొక్కలపై చల్లాలి. అలాగే బెండలో మరో తెగులు బూడిద తెగులు. తెగులు సోకిన ఆకులు ఇరుప్రక్కల బూడిద వంటి పొడిచే కప్పబడి ఉండును. దీని నివారణకు వెట్టపుల్ సల్ఫర్ 3 గ్రాములు లేదా క్యారాథెన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి చల్లాలి. అలాగే మరొక తెగులు పల్లాకు తెగులు. ఈ తెగులు సోకిన ఆకులు ఈనెలు పసుపు రంగులోకి మారును. ఇది అధికంగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారిపోయి ఆకుల పరిమాణం తగ్గి మొక్కలు గిడసబారిపోతాయి. కోత సమయంలో తెగులు సోకినచో కాయలు చిన్నగా ఉండి తెల్లగా మారుతాయి. దీని నివారణకు ఈ తెగులు తట్టుకొను పర్బనీ క్రాంతి వంటి రకాలను ఎన్నుకోవాలి. ఈ తెగులు వ్యాప్తి చేసే పురుగులను క్రిమి సంహారక మందులను ఉపయోగించి అరికట్టాలి. ఇక బెండల కోత విషయానికి వస్తే, నాటిన 40 నుంచి 45 రోజులకు మొదటిసారి, కోత తరువాత ప్రతి 2 రోజులకొకసారి కోతకు వస్తాయి. పువ్వు పూసిన 6 నుండి 7 రోజులకు కోయుట సరియైన పద్ధతి. కోత కోయుట ఆలస్యమైనచో కాయలు ముదిరిపోవుట వలన మార్కెట్ ధర తగ్గును. ఇక దిగుబడి విషయానికి వస్తే, వర్షాకాలంలో 8 నుంచి 10 టన్నుల దిగుబడి ఇస్తాయి. వేసవిలో హెక్టారుకు 5 నుండి 6 టన్నులు, సరాసరి దిగుబడి హెక్టారుకు 8 టన్నులు ఉంటుంది.
1: పొలం పనులు విన్నారు.
2: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
3: ఉంది సార్.
2: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
3: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
2: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
3: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
3: 4
2: ఇరనా.
3: ఉండప్పా, వదిలేసు.
2: 50 లక్షల
3: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
2: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
3: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
3: ఉండప్ప, ఇందాక నీ సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
2: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
3: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
4: ఇరన్నా నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
3: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
4: అందుకోసం ఫోన్ చేసింది.
3: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
4: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
3: ఇప్పుడు బ్యాంక్ అంత పెద్ద కాపులో ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
4: ఇప్పుడు చూడు ఇరన్నా, ఏ

0: బ్యాంక్ లో డబ్బులున్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
0: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
0: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
0: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
2: ఇంతటితో ఇన్నటి పొలం పనులు కార్యక్రమం సమాప్తం.

0: రే బజారి
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.

ఇంతటితో నాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: TG20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్ధిపై దృష్టి సారించామని క్రీడా విశ్వవిద్యాలయాన్ని

0: ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ,
1: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే ఒక రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: పోలవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టుండే ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా 2 సంవత్సరాల కాలంలో 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ది ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి, హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి కానీ రేపు పొద్దున్న తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే, విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి, దానిలో దగ్గర 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది, శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది.
0: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ

0: జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట హస్తకళలు చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత హస్తకళల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ధి పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజి భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తువులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా జగన్నాథ రథయాత్ర చరిత్ర, వైభవం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి శ్రీ మంకాల నరేంద్ర కుమార్ గారి ప్రసంగం వింటారు. ఇంకా దైనందిన జీవితంలో సమాజంలో మనుషులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, వాటి కారణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి డాక్టర్ ఏ జగన్మోహన్ మూర్తి గారి ప్రసంగం వింటారు. ఇక 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 వార్తా వ్యాఖ్య ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. ఈ ఉదయం 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. పన్నెండు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సాయంత్రం 5:00 జట్కా వాలా నాటిక వింటారు రచన శ్రీ అనిశెట్టి సుబ్బారావు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు. సాయంత్రం 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు

విజయవాడ కేంద్రం నుంచి అనంతరం ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఇక ఈ సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలో కార్యక్రమంలో మిశ్రమ పంటల్లో రైతు అనుభవాలు, గూడూరు రైతు శ్రీ పీజీ ఎల్లప్ప గారి అనుభవాలు తెలుసుకుంటారు. ఇంకా సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, మార్కెట్ ధరలు, జింగిల్స్ ఉంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ కె సూర్యనారాయణ రెడ్డి బృందమాలపించిన జానపద గీతాలు వింటారు. అనంతరం 8:15 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రాత్రి 9:15 స్పాట్ లైట్ చర్చ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం హెలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోరెన్ సినిమా పాటల కార్యక్రమం ఈరోజు రాత్రి 9:30. రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి లలిత గీతం.

డిసి రేఖామూర్తి ఆలపించిన లలిత గీతం విన్నారు. కళగా కృష్ణమోహన్ సంగీత సారథ్యంలో ఆకాశవాణి కన్నుల కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు.

ఒక స్వచ్ఛమైన సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ను కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం పైన ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్ధిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బోర్డర్ అవుట్ పోస్ట్ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బోర్డర్ అవుట్ పోస్ట్లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పురి అలియాస్, ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియాగా గుర్తించారు. పటాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్ డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు, బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలను లాగే క్రతువును నిలిపివేయడంతో దేవతలు రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు.

తోబుట్టు విలైనై దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ్చి ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష బలభద్రుని తాళధ్వజ సుభద్రాదేవి దర్పదళ రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణం మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణం చేయడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సి హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సి U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఈనాటి కాంత్రికుల కార్యక్రమంలో జగన్నాథ రథయాత్ర చరిత్ర, వైభవం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి శ్రీ మంకాల నరేంద్ర కుమార్ గారి ప్రసంగం, ఇంకా దైనందిన జీవితంలో సమాజంలో మనుషులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, వాటి కారణాలు, చికిత్స, నివారణ గురించి డాక్టర్ ఏ జగన్మోహన్ మూర్తి గారి ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: మేరా జూతా హై జపానీ, ఏ పటలూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసి, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
5: విజయవాడ బ్రాంచ్.
6: PM జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద

0: కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఇప్పుడు వినండి జగన్నాథ రథయాత్ర చరిత్ర, వైభవం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి శ్రీ మంకాల నరేంద్ర కుమార్ గారి ప్రసంగం.
2: మనం సాధారణంగా దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శిస్తాం, కానీ సంవత్సరంలో ఒక్కసారి భక్తుల కోసం వారిని ఆశీర్వదించడానికి స్వయంగా భగవంతుడే తన గర్భగుడిని విడిచి బయటికి వస్తాడు. ప్రపంచంలో ఇలాంటి మహోత్సవం చాలా అరుదు. అందుకే పూరి జగన్నాథ రథయాత్రను కేవలం ఒక ఉత్సవంగా కాదు, దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చే దివ్య మహాయాత్రగా భావిస్తారు. జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు, విశ్వానికే అధిపతి, ప్రపంచంలోని ప్రతి జీవికి ఆయన ప్రభు. అందుకే తన భక్తులందరినీ సమానంగా దర్శించడానికి బయటికి వస్తాడని భక్తుల విశ్వాసం. కానీ రథయాత్ర రోజున ఆలయంలోకి రాలేని వారికి, దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి, వృద్ధులకి, పేదలకి, విదేశీయులకి, ఎవరికైనా సరే రథాలపై ఆసీనుడైన జగన్నాథుని దర్శించే అదృష్టం లభిస్తుంది. అందుకే ఈ యాత్రను భక్తుడు భగవంతులను స్వయంగా దర్శించే పండగ అని కూడా అంటారు. ఎందుకంటే విశ్వానికి అధిపతి భక్తుల ప్రేమకు లొంగి తన ఆలయం నుండి బయటికి వస్తున్నాడు. ఇదే పూరి జగన్నాథ రథయాత్ర మహిమ. ఈరోజు ఆ మహాయాత్ర వెనుక దాగి ఉన్న పురాణాలు, చరిత్ర, సంప్రదాయాలు, తత్వం, భక్తి మరియు మానవత గురించి తెలుసుకుందాం. జగన్నాథ అంటే సమస్త జగత్తుకు నాథుడు అనే అర్థం. ఈ జగత్తులో ఉన్న ప్రతి జీవి, ప్రతి మనిషి, ప్రతి ప్రాణి ఆయనకు సమానమే. అందుకే ఆయన్ను ప్రపంచనాథుడు అని పిలుస్తారు. పూరి ఆలయంలో మనకు 3 దైవ స్వరూపాలు దర్శనమిస్తాయి. శ్రీ జగన్నాథుడు, అన్నమయ్య, శ్రీ బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవి. భారతదేశంలోని చాలా ఆలయాలలో శ్రీకృష్ణుడితో పాటు రుక్మిణీదేవి లేదా రాధాదేవి ఉంటారు. కానీ పూరిలో మాత్రం అన్నా చెల్లెళ్ళు కొలువై ఉండటం ఒక విశిష్టమైన సంప్రదాయం. ఇది కుటుంబ సంబంధానికి, ప్రేమకు, అనురాగానికి ప్రతీకగా భావిస్తారు. మనం ఇతర ఆలయాలలో చూసే దేవతా విగ్రహాలలో కాకుండా పూరి జగన్నాథుని విగ్రహాలు కొంచెం భిన్నంగా కనిపిస్తాయి. పెద్ద పెద్ద గుండ్రని కళ్ళతో, చిన్న చేతులతో, స్పష్టంగా కనిపించని పాదాలతో, వేప చెక్కతో తయారైన రూపాలు. మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహాలు రాతితో కాదు, వేప చెక్కతో తయారవుతాయి. కొన్నేళ్లకు ఒకసారి జగన్నాథుని వేప చక్ర విగ్రహాలను కూడా ప్రత్యేకమైన నవ కలేబర అనే సంప్రదాయ ప్రకారం మార్చుతారు. అయితే మారేది కేవలం శరీరం మాత్రమే, దైవ చైతన్యం మాత్రం శాశ్వతం. ఇదికి మనకు భగవద్గీతలో చెప్పిన శరీరం నశిస్తుంది, ఆత్మ శాశ్వతం అనే మహాసత్యాన్ని గుర్తు చేస్తుంది. భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్న పూరి జగన్నాథుని ఆలయం ప్రపంచానికి సమానత్వం, ప్రేమ అందించిన ఆలయంగా ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇక్కడ కులం, మతము, భాష, ప్రాంతము అనే భేదాలకు స్థానం లేదు. జగన్నాథుడు అందరివాడు. ఈ దేవాలయం ప్రతిష్ట వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుందాం. మాళవ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు. భూమిపై భగవంతుని అత్యంత దివ్యమైన స్వరూపాన్ని దర్శించి ఆ రూపాన్ని ప్రపంచమంతా పూజించేలా ఒక ఆలయం నిర్మించాలి అనే సంకల్పం. ఒకరోజు కొందరు మహర్షులు రాజదర్బారుకు వచ్చి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. మహారాజా, ఉత్కల దేశంలోని ఘనమైన అడవుల్లో నీలమాధవుడు అనే విష్ణు స్వరూపాన్ని ఒక గిరిజన నాయకుడు రహస్యంగా ఆరాధిస్తున్నాడు. ఆ దైవ దర్శనం పొందిన వారికి జన్మ ధన్యమవుతుంది అని చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే రాజు తన రాజపురోహితుని తమ్ముడు అయిన విద్యాపతిని నీలమాధవుణ్ణి అన్వేషణకు పంపించాడు. విద్యాపతి అనేక గ్రామాలు, అడవులు, కొండలు దాటి అతి కష్టంతో ఆ గిరిజన గ్రామానికి చేరుకొని ఆ గ్రామ నాయకుడైన విశ్వవాసుకు తన కోరికను తెలిపాడు. మొదట విశ్వవాసు నిరాకరించాడు. చివరకు దైవ సంకల్పమేమో అనుకుని అందుకు అంగీకరించాడు. అతనిని నీలమాధవుని దర్శనానికై అడవిలో తీసుకొని వెళ్ళాడు. నీలికాంతితో ప్రకాశిస్తున్న మహావిష్ణువు, చుట్టూ అపరూపమైన దివ్య సుగంధం, దేవతలే వచ్చి పూజ చేస్తున్నట్లు అనిపించే వాతావరణం చూసి విద్యాపతి

నందబాష్పాలతో నమస్కరించాడు. విద్యాపతి తిరిగి వచ్చి జరిగినదంతా రాజుకు వివరించాడు. రాజు ఆనందంతో ఉప్యొంగిపోయాడు. వెంటనే సైన్యంతో, ఋషులతో, పండితులతో కలిసి నీలమాధవుని దర్శనానికి బయలుదేరాడు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. నీలమాధవుడు కనిపించలేదు. విశ్వాసు కూడా దిగ్భ్రాంతి చెందాడు. అప్పుడు ఒక దివ్యవాణి వినిపించింది. మహారాజా, నేను ఇంతకు ముందు ఉన్న రూపంలో ఇక నేను కనిపించను. సముద్రం నుంచి దివ్యమైన ఒక కలప దుంగ తేలి వస్తుంది. అదే నా కొత్త రూపానికి ఆధారమవుతుంది అని. కొన్ని రోజుల తర్వాత సముద్ర తీరంలో ఒక మహాదివ్య కలప దుంగ కనిపించింది. దానిని ఎవరూ కదిలించలేకపోయారు. రాజు, సైన్యం, ఏనుగులు ఎంత ప్రయత్నించినా కదల్లేదు. అప్పుడు మళ్ళీ ఆకాశవాణి, విశ్వాసవాసు, విద్యాపతి ఇద్దరూ కలిసి భక్తితో తాకితే మాత్రం అది కదులుతుంది అని వినిపించింది. వారు నమస్కరించి తాకగానే ఆ దివ్యదారువు తేలికగా కదిలింది. ఆ దివ్యదారువుతో విగ్రహాలను ఎవరు తయారు చేస్తారు? అప్పుడు ఒక వృద్ధశిల్పి రాజు వద్దకు వచ్చాడు. నేను ఈ విగ్రహాలను చెక్కుతాను, కానీ ఒక షరతు, 21 రోజులు గది తలుపు తెరవకూడదు, ఎవరూ లోపలికి రాకూడదు. రాజు అంగీకరించాడు. ఆ వృద్ధుడు దేవశిల్పి విశ్వకర్మ. కొన్ని రోజుల పాటు లోపలి నుంచి శిల్పం చెక్కుతున్న శబ్దం వినిపించింది. ఆ తర్వాత శబ్దం ఆగిపోయింది. మహారాణి గుండీచా వృద్ధుడు మరణించాడేమో అని ఆందోళనతో రాజును తలుపు తెరవమని కోరింది. రాజు కూడా ఆతృతను ఆపుకోలేక తలుపు తెరిచాడు. లోపల వృద్ధుడు కనిపించలేదు. కానీ 3 విగ్రహాలు ఉన్నాయి. అవి పూర్తిగా చెక్కబడలేదు. చేతులు అసంపూర్ణంగా ఉన్నాయి. పాదాలు పూర్తిగా లేవు. రాజు ఎంతో బాధపడ్డాడు. అప్పుడు మళ్ళీ దివ్యవాణి వినిపించింది. మహారాజా, ఇవే నాకు ఇష్టమైన రూపాలు. నేను ఈ రూపంలో ప్రపంచానికి దర్శనమిస్తాను. వెంటనే వీటిని ప్రతిష్ఠ చేయించు అని అప్పటి నుంచి నేటి వరకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఇదే రూపంలో పూజలు అందుకుంటున్నారు. జగన్నాథుడు సంవత్సరమంతా ఆలయంలోనే ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి భారీ రథాలపై ఊరేగిస్తారు. పురాణాల ప్రకారం ఈ రథయాత్రకు విశిష్టమైన అర్థం ఉంది. ఒడిశా సంప్రదాయ ప్రకారం గుండీచాదేవి మహారాజు భార్య. ఆమె పేరు మీద నిర్మించిన ఆలయమే గుండీచా ఆలయం. ఈ ఆలయాన్ని భక్తులు ప్రేమగా జగన్నాథుని అత్తవారిళ్ళు లేదా తల్లిగారి ఇళ్ళు అని పిలుస్తారు. మన భారతీయ కుటుంబ సంప్రదాయంలో వివాహమైన కుమార్తె లేదా కుమారుడు అప్పుడప్పుడు తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు గడపడం ఆనందకరమైన విషయం. అదేవిధంగా జగన్నాథుడు ప్రతి సంవత్సరం తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి గుండీచా ఆలయానికి వెళ్తాడని భక్తులు విశ్వసిస్తారు. అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. ఆ తర్వాత తిరిగి తన ప్రధాన ఆలయానికి వస్తాడు. ఈ సంప్రదాయం మనకు కుటుంబ బంధాల విలువను గుర్తు చేస్తుంది. సాధారణంగా మనం దేవాలయానికి వెళ్తాం, కానీ పూరిలో మాత్రం దేవుడే భక్తుల దగ్గరకు వస్తాడు. మనమే దేవుణ్ణి వెతకాల్సిన అవసరము లేదు. నిజమైన భక్తి ఉంటే దేవుడే మన దగ్గరికి వస్తాడు. మన ఉపనిషత్తులు ఒక గొప్ప ఉపమానాన్ని చెబుతాయి. శరీరమే ఒక రథం. శరీరం రథం, ఇంద్రియాలు గుర్రాలు, మనసు పగ్గాలు, బుద్ధి సారథి, ఆత్మ రథంలో ప్రయాణించే యజమాని. జగన్నాథుడు రథంపై ప్రయాణించడం ద్వారా మన జీవితాన్ని కూడా ధర్మ మార్గంలో నడిపించమని బోధిస్తున్నాడు. రథాన్ని లాగడము అంటే ప్రభు నా జీవిత రథానికి నీవే సారథి కావాలి అని ప్రార్థించడం. లక్షలాది మంది ఒక తాడును పట్టుకుని రథాన్ని లాగుతారు. అక్కడ ఎవరు పెద్దవారు కాదు, ఎవరూ చిన్నవారు కాదు. ధనవంతుడు, పేదవాడు, విద్యావంతుడు, నిరక్షరాస్యుడు అందరూ ఒకే తాడును పట్టుకొని ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఇది మన సమాజానికి గొప్ప సందేశం. భగవంతుని చేరుకునే మార్గంలో అందరూ సమానమే. జగన్నాథుడు గుండీచా ఆలయములో 7 రోజుల పాటు ఉంటాడు. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఆలయంలో ప్రత్యేక సేవలు, పూజలు జరుగుతాయి. ఈ 7 రోజులు భక్తులకు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. 7 రోజుల తర్వాత జగన్నాథుడు తిరిగి ప్రధాన ఆలయానికి బయలుదేరుతాడు. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అంటారు. తిరుగు ప్రయాణంలో
మౌసిమ ఆలయం వద్ద

ఆగి అక్కడ స్వామివారికి ఒడిశా ప్రసిద్ధి చెందిన పోడాపీట అనే ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇది చాలా పురాతన సంప్రదాయం. రథయాత్రలో ఒక అందమైన కుటుంబం సంఘటనను కూడా ప్రతీకాత్మకంగా జరుపుతారు. జగన్నాథుడు గుండీచా ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆలయంలో ఉన్న లక్ష్మీదేవికి కోపం వస్తుంది. నాకు చెప్పకుండా వెళ్ళిపోయారా అని ఆమె అలుగుతుంది. ఆమె గుండీచా ఆలయం వరకు వెళ్ళి తన అలకను వ్యక్తం చేస్తుంది. ఈ ఉత్సవాన్ని హెరా పంచమి అంటారు. ఇది భక్తి మాత్రమే కాదు, కుటుంబ జీవితంలోని అనుబంధాలను కూడా గుర్తు చేసే అద్భుతమైన సంప్రదాయం. ఇది ఒక జీవన దర్శనం. జగన్నాథుడు ప్రతి సంవత్సరం ఆలయం నుంచి బయటికి రావడం ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. నేను కేవలం గర్భగుడిలోనే ఉండను, ప్రేమతో పిలిచే ప్రతి హృదయంలోనూ ఉంటాను. అందుకే రథయాత్రను చూసిన ప్రతి భక్తుడు ఒక మాట అంటాడు, ఈరోజు దేవుణ్ణి నేను చూడలేదు, దేవుడే నన్ను చూడటానికి వచ్చాడు అని సంతోషంగా భావిస్తున్నారు. ఈ రథయాత్రలో 3 మహారథాలు ఉన్నాయి. వాటి ఎత్తు 5 అంతస్తుల భవనానికి సమానంగా ఉంటుంది. రంగురంగుల వస్త్రాలు, అద్భుతమైన చెక్క శిల్పాలు, గాలిలో రెపరెపలాడే పతాకాలు, వేలాది మంది సేవకులు, లక్షలాది మంది భక్తులు. ఇది కేవలం ఒక ఊరేగింపు కాదు, ఇది భూమిపై జరిగే ఒక దివ్య దర్శనం. రథయాత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం కొత్త రథాలను నిర్మిస్తారు. గత సంవత్సరం ఉపయోగించిన రథాలను మళ్ళీ ఉపయోగించరు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున రథ నిర్మాణం ప్రారంభిస్తారు. శాస్త్రోక్తంగా ఎంపిక చేసిన ప్రత్యేక వృక్షాల కలపతోనే రథాలను తయారు చేస్తారు. ఈ పనిని తరతరాలుగా వస్తున్న విశ్వకర్మ వంశానికి చెందిన శిల్పులు నిర్వహిస్తారు. ఒక్క మేకు కూడా యాదృచ్ఛికంగా కొట్టరు. ప్రతి కొలత, ప్రతి భాగము శాస్త్ర ప్రకారమే ఉంటుంది. ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు, ఒక యజ్ఞం. మొదటి రథం నందీఘోష, ఈ జగన్నాథ స్వామివారి రథం. 3 రథాలలో ఇదే పెద్దది. ఈ రథానికి నందీఘోష అనే పేరు. నంది అంటే ఆనందం, ఘోష అంటే దివ్యనాదం, అంటే భక్తి ఆనందాన్ని ప్రపంచమంతా ప్రకటించే రథం. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. మన సంప్రదాయములో షోడశ కళలు అని ఒక భావన ఉంది. చంద్రునికి 16 కళలు ఉన్నట్టే పరమాత్మకు కూడా సంపూర్ణ కళలతో నిండి ఉంటాడని భావిస్తారు. 2వ రథం తాళధ్వజ, ఇది అన్నయ్య బలభద్రుని రథం. తాళధ్వజ అంటే తాటి చెట్టు గుర్తు కలిగిన పతాకం. బలభద్రుడు శక్తికి, ధైర్యానికి, వ్యవసాయానికి ప్రతీక. ఆయన చేతిలో ఉండే హలం రైతు జీవితాన్ని గుర్తు చేస్తుంది. అందుకే ఆయనను భూమాతకు అత్యంత సన్నిహితమైన దేవుడిగా భావిస్తారు. 14 చక్రాల అర్థం మన పురాణాల ప్రకారం 14 లోకాలకు ప్రతీక. 3వ రథం దర్పదలనం, ఇది సుభద్రాదేవి రథం. 3 రథాలలో చిన్నదైన ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పది. దర్పదలనం అంటే అహంకారాన్ని నాశనం చేసేది. సుభద్రాదేవి శక్తి స్వరూపిణి. ఆమె అనుగ్రహం ఉంటేనే మనలోని అహంకారం తొలగి వినయం పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ రథానికి ఉండే 12 చక్రాలు మన భారతీయ కాలమన ప్రకారం సంవత్సరములో 12 నెలలకు ప్రతీక. 3 రథాలకు 3 భారీ తాళ్ళు ఉంటాయి. వేలాది మంది భక్తులు ఒకేసారి వాటిని పట్టుకొని లాగుతారు. ఆ తాడును పట్టుకోవడమే మహాపుణ్యమనే విశ్వాసం. ఎందుకంటే అది కేవలం తాడు కాదు, భక్తునికి భగవంతునికి ఉన్న బంధానికి ప్రతీక. ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేయడంలోనే ప్రపంచంలోనే అరుదైన సంప్రదాయం. ఆధునిక యంత్రాల కంటే సంప్రదాయ పద్ధతులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రథం మన జీవితానికి ప్రతీక. మన శరీరమే ఒక రథం, మనస్సు పగ్గం, ఇంద్రియాలు కుర్రాలు, దైవమే సారథి. రథం సరైన దిశలో నడవాలంటే సారథి గొప్పవాడై ఉండాలి. అలాగే మన జీవితాన్ని కూడా దైవ మార్గదర్శకత్వంలో నడిపించాలని రథాలు మనకు బోధిస్తాయి. ఈ 3 రథాలు కేవలం చెక్కతో నిర్మించిన వాహనాలు కావు, అవి భారతీయ సంస్కృతి, వేదాంతం, భక్తి, కుటుంబ విలువలు, సమానత్వం, ఆధ్యాత్మికత ఇవన్నింటినీ

మోసుకెళ్తున్న చరిత్ర. రథాలు రథయాత్ర ప్రారంభానికి ముందు ఒడిశా గజపతి మహారాజు స్వయంగా బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేస్తారు. దీనినే చీరాపహార అంటారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఒక అద్భుతమైన సంప్రదాయం. రథాలు కదలటానికి ముందు రథాలను రాజు స్వయంగా బంగారు చీపురుతో శుభ్రం చేసే మహాసేవ. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది వినయానికి, సమానత్వానికి, సేవాభావానికి ప్రతీక. ఒడిశా గజపతి మహారాజు రాజవస్త్రాలు ధరించి రాజలాంఛనాలతో అంబారీపై లేదా పల్లకిలో ఘనంగా వస్తారు. కానీ రథం దగ్గరకు రాగానే ఒక అద్భుతం జరుగుతుంది. రాజు తన సింహాసనాన్ని, అధికారాన్ని, అహంకారాన్ని అన్నిటినీ పక్కన పెట్టి ఒక సేవకుడిలా మారి బంగారు చీపురుతో ఆయన మూడు రథాల వేదికలను ఎంతో భక్తితో ఓడుస్తారు. తర్వాత సుగంధ జలాలు, చందన జలాన్ని చల్లి పవిత్రం చేస్తారు. ఈ సమయంలో ఆయన తల వంచి జగన్నాథునికి సేవ చేస్తున్న భావంతో ఉంటాడు. అక్కడ రాజు కాదు, జగన్నాథుని మొదటి సేవకుడు. ఆచారం చాలా పురాతనమైనది. ఈ రోజుకి ఒడిశా గజపతి మహారాజే ఈ సేవను నిర్వహిస్తారు. ఒక రాజు చేతిలో ఖడ్గం ఉండాలి, రాజదండం ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం చీపురు ఉంది. దీని వెనుక ఉన్న సందేశం, సేవ చేయగలిగిన వాడే నిజమైన నాయకుడు. నాయకత్వం అంటే ఆజ్ఞలు ఇవ్వడం కాదు, ముందుగా తానే సేవ చేయడం. ఈ సందేశాన్ని గజపతి మహారాజు ప్రపంచానికి చూపిస్తారు. భగవంతుని ముందు అందరూ సమానమే. ఈ కార్యక్రమం ద్వారా జగన్నాథుడు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తాడు. భగవంతుని ముందు రాజు పేదవాడు ఒకటే, పండితుడు పామరుడు ఒకటే, ధనవంతుడు నిరుపేద ఒకటే, అందరూ ఆయన బిడ్డలే. అందుకే రాజు కూడా సేవకుడిగా మారి చీపురు పట్టుకుంటాడు. వినయం భారతీయ సంస్కృతికి మూలం. ఇది భారతీయ సంస్కృతిలోని వినయ పరంపర మన జీవితానికి సంప్రదాయం చెప్పే పాఠం. ఏమిటంటే, మనం ఎలాంటి ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంతటి సంపద ఉన్నా, ఎంతటి విద్య ఉన్నా, అహంకారం ఉంటే భగవంతునికి చేరలేము. వినయం, సేవాభావం, ప్రేమ ఇవే భక్తికి నిజమైన అలంకారాలు. చీరాపహార మనకు ఇదే నేర్పుతుంది. చీరాపహార పూర్తి అయిన తర్వాత పూజారులు మంగళహారతులు ఇస్తారు. శంఖాలు మోగుతాయి. జై జగన్నాథ్ అనే నినాదాలతో ఆకాశం మారుమోగుతుంది. వేలాది మంది భక్తులు రథాల తాళ్లను పట్టుకుంటారు. మెల్లగా ఆ మహారథాలు కదలడం ప్రారంభిస్తాయి. ఆ క్షణములు భక్తుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. ఎందుకంటే వారు కేవలం ఒక రథాన్ని చూడడం కాదు, సాక్షాత్తు జగన్నాథుడు తమ ముందుకు వస్తున్న దివ్య అనుభూతి. పూరీ నగరమంతా ఒక క్షణం నిశ్శబ్దంగా మారుతుంది. వేలాది మంది భక్తులు, సన్యాసులు, మహిళలు, యువకులు, వృద్ధులు, పిల్లలు అందరూ రథానికి కట్టిన తాడును ఒక్కసారి పట్టుకోవడానికి పరుగుతీస్తారు. ఒక్క క్షణం తాడు తాకినా చాలు అనే వారు భావిస్తారు. మన జీవితం కూడా ఒక రథయాత్రే. ఈ రథానికి సరియైన దిశ చూపేది భగవంతుడే. రథాన్ని లాగడము అంటే మన జీవితాన్ని భగవంతుని చేతుల్లో ఉంచడం. ఈ భారీ తాడును వేలాది మంది ఒక్కసారి పట్టుకుంటారు. అక్కడ అందరూ ఒకటే. ఆ తాడు భక్తులందరినీ ఒకే బంధంతో కలిపే ప్రేమ బంధం. జగన్నాథుడు చెప్పే సందేశం కూడా స్వామిని చేరుకోవడానికి భక్తి ఒక్కటే అర్హత. కొన్నిసార్లు కదలకుండా ఆగిపోతుంది రథయాత్రలో. కొన్నిసార్లు వేలాది మంది లాగుతున్నా కూడా రథం కదలదు. మరికొన్నిసార్లు చాలా సులభంగా ముందుకు సాగుతుంది. భక్తులు దీన్ని దివ్య సంకేతంగా భావిస్తారు. స్వామివారికి ఇష్టమైన సమయంలోనే రథం కదులుతుంది అని విశ్వసిస్తారు. భక్తుల దృష్టిలో ఇది దైవ సంకల్పానికి ప్రతీక. ఈ విశ్వాసమే రథయాత్రను మరింత భక్తిమయంగా మారుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమాగమాల్లో ఒకటి. రథయాత్ర రోజున లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకుంటారు. దేశ విదేశాల నుండి ప్రజలు వస్తారు. హిందువులు మాత్రమే కాదు, ఇతర మతాలకు చెందిన వారు కూడా ఈ మహోత్సవాన్ని చూడడానికి వస్తారు. ఎందుకంటే ఇది కేవలం ఒక మతపరమైన ఉత్సవం కాదు, మానవ సమానత్వానికి ప్రతీక. చరిత్రలో ఎంతోమంది మహనీయులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. భక్తి ఉద్యమ మహానుభావుడు శ్రీ చైతన్య మహాప్రభు ప్రతి సంవత్సరం రథయాత్రలో పాల్గొని భక్తి పారవశ్యంలో నృత్యం చేసేవారని చరిత్ర చెబుతుంది.

ఆయనకు రథయాత్ర శ్రీకృష్ణునితో ఆత్మకలయిక. చైతన్య మహాప్రభు రథం ముందు నృత్యం చేసిన దృశ్యాలు ఇప్పటికీ ఒడిశా ప్రజల్లో హృదయాల్లో సజీవంగా ఉన్నాయి. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నట్లే మన జీవితానికి కూడా సారథి కావాలని ఈ రథయాత్ర మనకు గుర్తు చేస్తుంది. శరణాగతితో నా జీవితాన్ని నీవే నడిపించు ప్రభు అనే భావమే నిజమైన భక్తి. మనలోని అజ్ఞానాన్ని తొలగించి జగన్నాథుడు మనకు చెబుతున్న సందేశం ఒకటే, నువ్వు నా తాడు పట్టుకో, నేను నీ జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తాను అని. అందుకే లక్షలాది మంది భక్తులు రథయాత్రలో ఒక్కసారి తాడును పట్టుకోవడానికి గంటల తరబడి వేచి ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు అది తాడు కాదు, అది భక్తుడికి భగవంతునికి మధ్య ఉన్న ప్రేమ బంధం. అయితే పూరి జగన్నాథ ఆలయంలో జరిగే నవకళేబర అనే అత్యంత రహస్యమైన ఉత్సవంలో దేవుని చెక్క విగ్రహాలను మార్చుతారు. బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? ప్రపంచంలో మరెక్కడా లేని ఈ విశేష సంప్రదాయం వెనుక ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకుందాం. నవకళేబర మహోత్సవం అంటే కొత్త శరీరాన్ని స్వీకరించడం. సాధారణంగా 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి హిందూ చాంద్రమాసంలో ఆషాఢమాసం 2 సార్లు వచ్చినప్పుడు మాత్రమే దీనిని నిర్వహిస్తారు. ఇది శాస్త్రం నిర్ణయించిన సమయం. ఇది పూరి జగన్నాథ ఆలయానికి మాత్రమే ప్రత్యేకమైన సంప్రదాయం. మన ఇతర దేవాలయాలలో రాతి విగ్రహాలను చూస్తాం, కానీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శన చక్రం ఈ 4 దైవ స్వరూపాలు వేప చెక్కతో తయారు చేయబడతాయి. కాలక్రమేణా చెక్క పాతబడుతుంది. అప్పుడు కొత్త ధారువుతో కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. కానీ దేవుడు మారడు, మారేది కేవలం శరీరం మాత్రమే. అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మహాసత్యం. అంటే మనిషి పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరించినట్లే ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. నవకళేబరంలో మొదటి కార్యక్రమం బనాయాగ అంటే పవిత్రమైన వేప చెట్టుని వెతకడం. ఇది సాధారణ అన్వేషణ కాదు. దైతాపతి సేవకులు, వేద పండితులు, రాజగురువులు ప్రత్యేక పూజలతో మా మంగళదేవి ఆలయములో ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత కలలో దేవి ఇచ్చే సంకేతాలను ఆధారంగా పవిత్ర వృక్షాలను వెతుకుతారు. ప్రతి వేప చెట్టు పవిత్ర ధారువు కాదు, దానికి అనేక లక్షణాలు ఉండాలి. ప్రతి దేవతకు వేరువేరు చిహ్నాలు కనిపించాలి. పవిత్ర ధారువును పూరి ఆలయానికి తీసుకొస్తారు. ఆలయంలోని కోయిలి వైకుంఠం అనే ప్రత్యేక ప్రదేశంలో విగ్రహాలను చెక్కుతారు. ఈ పనిని అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు. కొద్దిమంది సేవకులను మాత్రమే ప్రవేశం ఉంటుంది. వారు ఉపవాస నియమాలను పాటిస్తూ ఈ సేవ చేస్తారు. తర్వాత అత్యంత రహస్యమైన ఘట్టం బ్రహ్మ పదార్థం. ఇప్పుడు నవకళేబరలో అత్యంత పవిత్రమైన అత్యంత రహస్యమైన ఘట్టం బ్రహ్మ పరివర్తన. పాత విగ్రహాల లోపల ఉన్న ఒక దివ్య చైతాన్ని కొత్త విగ్రహాలకు మార్చుతారు. దీన్నే బ్రహ్మ పదార్థం అని సంప్రదాయంగా పిలుస్తారు. అది ఏమిటి అనే దాన్ని ఎవరూ బయటికి చెప్పరు. ఇది శతాబ్దాలుగా ఇప్పటికీ రహస్యంగానే ఉంది. బ్రహ్మ పరివర్తన అర్ధరాత్రి సమయంలోనే ఆలయ తలుపులు మూసివేసి దీపాలను కూడా ఆర్పివేసి కళ్లకు గంతలు కట్టుకుని చేతులకు వస్త్రాలు చుట్టుకుని చేస్తారు. ఎందుకంటే ఆ పవిత్ర బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూడకూడదు, చేతులతో నేరుగా తాకకూడదు అనే సంప్రదాయం ఉంది. వారు మంత్రోచ్చారణల మధ్య అత్యంత భక్తితో బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాలకు మార్చుతారు. ఈ ఘట్టాన్ని ఎవరూ చూడరు, చూసిన వారు దాని గురించి ఎప్పుడూ చెప్పరు. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఆలయ రహస్యాలలో ఒకటిగా భావించబడుతుంది. బ్రహ్మ పరివర్తన పూర్తి అయిన తర్వాత పాత విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోని కోయిల వైకుంఠంలో అత్యంత భక్తి శ్రద్ధలతో సమాధి చేస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన సంప్రదాయాలలో ఒకటి. నవకళేబర మహోత్సవం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. మన శరీరం శాశ్వతం కాదు, మారేది శరీరం. ఆత్మ శాశ్వతమైనది. అందుకే మన శరీరాన్ని కాదు ఆత్మను పరిపుష్టం చేయాలి. నవకళేబర కేవలం విగ్రహాలను మార్చే కార్యక్రమం కాదు, ఇది జననం, మరణం, పునర్జన్మ అనే విశ్వసత్యాన్ని మన కళ్ళ ముందు ఉంచే ఆధ్యాత్మిక పాఠం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన తత్వం పూరి జగన్నాథ ఆలయంలో సంప్రదాయంగా ఆచరణలో కనిపిస్తుంది. అందుకే పూరి జగన్నాథ క్షేత్రం కేవలం ఒక ఆలయం కాదు, అది జీవిత

సత్యాలను బోధించే ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. పూరి జగన్నాథ ఆలయంలో తయారయ్యే మహాప్రసాదం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటశాల. అక్కడ ఉండే ఆహారం వెనుక ఉన్న అద్భుతమైన సంప్రదాయాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మనం విందాం. సాధారణంగా దేవాలయాలలో నైవేద్యం సమర్పించిన ఆహారాన్ని ప్రసాదం అంటారు. కానీ పూరి జగన్నాథ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ముందుగా ఆహారాన్ని జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవికి సమర్

0: ఇంకా దేవాలయాలలో నైవేద్యం సమర్పించిన ఆహారాన్ని ప్రసాదం అంటారు. కానీ పూరీ జగన్నాథ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ముందుగా ఆహారాన్ని జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవికి సమర్పిస్తాడు. ఆ తర్వాత నైవేద్యాన్ని ఆలయ ప్రాంగణంలోని శ్రీ విమలాదేవికి సమర్పిస్తారు. శక్తి స్వరూపిణి విమలాదేవి అనుగ్రహం పొందిన తర్వాత అది మహాప్రసాదం అవుతుంది. అందుకే పూరీ మహాప్రసాదానికి అంతటి విశిష్టత స్థానం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటశాల జగన్నాథ ఆలయ వంటశాల, రోషఘర అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటశాలలో ఒకటి. ప్రసిద్ధి: ప్రతిరోజు వేలాది మంది భక్తులకు సరిపడ ఆహారం ఇక్కడ తయారవుతుంది. సంప్రదాయ ప్రకారం వంటకు కట్టెలనే ఉపయోగిస్తారు, మట్టి పాత్రలోనే వంట చేస్తారు. ప్రతి వంటకం శాస్త్రోక్త నియమాల ప్రకారం తయారవుతుంది. ఇక్కడ జరిగే ఒక విశేషం ప్రపంచవ్యాప్తిగా ప్రసిద్ధి చెందింది. మట్టి పొయ్యిపై ఒకదానిపై ఒకటి 7 మట్టి కుండలు పెడతారు. సాధారణంగా మనం కింద ఉన్న కుండ ముందుగా ఉడకాలి. కానీ పూరీ ఆలయంలో సంప్రదాయంగా చెప్పబడే విశ్వాస ప్రకారం పై కుండలో ఉన్న వంట ముందుగా ఉడుకుతుంది, ఆ తర్వాత 2వది, 3వది, చివరగా కింద ఉన్న 7వ కుండ ఉడుకుతుంది. భక్తులు దీన్ని జగన్నాథుని మహిమగా భావిస్తారు. ఈ విశ్వాసం ఆలయ సంప్రదాయంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ వంటను చేసేవారిని సువార్లు అంటారు. వారు తరతరాలుగా జగన్నాథుని కోసం ఈ సేవ చేస్తున్నారు. జగన్నాథునికి సమర్పించే నైవేద్యాలలో ప్రసిద్ధమైన చెప్పన్ భోగ్ అంటే 56 రకాల నైవేద్యాన్ని సమర్పిస్తారని భక్తి సంప్రదాయం చెబుతుంది. పూరీ మహాప్రసాద ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భోజనం. జగన్నాథునికి సమర్పించే నైవేద్యాలలో ప్రసిద్ధమైన ది చెప్పన్ భోగ్ అంటే 56 రకాల నైవేద్యాన్ని సమర్పిస్తారని భక్తి సంప్రదాయం చెబుతుంది. మరి మహాప్రసాదం ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భోజన సంప్రదాయాలలో ఒకటి. అందరూ ఒకే మహాప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. మహాప్రసాదం కేవలం ఆహారం కాదు, భారతీయ సంస్కృతిలో అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం. భోజనం అనేది ఆకలి తీర్చడానికి మాత్రమే కాదు, అది భగవంతుని అనుగ్రహం. దానికి కృతజ్ఞతతో స్వీకరించాలి. ప్రతి మెతుకు దేవుని ప్రసాదంగా భావించాలి. అందరికీ ఒకే అన్నం, అది ప్రేమతో వండినది, భక్తితో సమర్పించినది, దైవానుగ్రహంతో పవిత్రమైనది. అందుకే కోట్లాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఈ మహాప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటారు. మహాప్రసాదం కడుపునే కాదు, హృదయాన్ని కూడా తృప్తిపరుస్తుంది. జీవితం ఎప్పుడూ ముందుకు సాగాలి. కుటుంబం అనేది ప్రేమకు నిలయం. జగన్నాథుడు తన అన్న బలభద్రుడు చెల్లెలు సుభద్రతో కలిసి ప్రయాణం చేస్తాడు. ఇది కుటుంబ బంధాల గొప్పదనానికి గుర్తు చేస్తుంది. సాంకేతిక ప్రపంచంలో బిజీగా మారిపోయిన మనం కుటుంబానికి సమయం కేటాయించాలని యాత్ర చెబుతుంది. సేవే నిజమైన భక్తి. వ్రతాన్ని లాగడం, మహాప్రసాదం వండడం, దేవాలయాన్ని శుభ్రం చేయడం, భక్తులకు సహాయం చేయడం, ఇవి అన్నీ భగవంతుని సేవలే. భక్తి అంటే కేవలం పూజ కాదు, సేవ. ప్రకృతిని గౌరవించాలి. జగన్నాథుని విగ్రహాలు పవిత్ర వేప చెట్టుతో తయారవుతాయి. చెట్టును నరికే ముందు కూడా పూజ చేస్తారు. మన పూర్వీకులు ప్రకృతిని దేవతగా చూశారు. నేటి కాలంలో పర్యావరణ పరిరక్షణ ఎంత అవసరమో ఈ సంప్రదాయం మనకు గుర్తు చేస్తుంది.
1: మీరింతవరకు జగన్నాథ రథయాత్ర చరిత్ర, వైభవం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి శ్రీ మంకాల నరేంద్ర కుమార్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వినండి.
2: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
7: చిక్కుకుంది.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. దైనందిన జీవితంలో, సమాజంలో మనుషులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, వాటి కారణాలు, నివారణ, చికిత్స. డాక్టర్ ఏ జగన్మోహన్ మూర్తి గారి ప్రసంగం.
1: ఇవాళ మనము నిత్య జీవితంలో, సమాజంలో మనిషి ఎదుర్కొనేటువంటి రకరకాల ఒత్తిడులు, దాన్నే స్ట్రెస్ అని అంటుంటారు. సాధారణంగా ఆ వ్యక్తి స్ట్రెస్కు గురయ్యాడు అని చెప్తుంటారు. అసలు ఈ స్ట్రెస్ అంటే ఏమిటి, లేదా ఒత్తిడి అంటే ఏమిటంటే, సవాళ్ళు లేదా మార్పులకు శరీరం చూపే సహజమైన ప్రతిస్పందన. ఇది రోజువారీ పనులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో, చదువులో, జీవన శైలిలో ఒత్తిళ్ళు, రకరకాల అనారోగ్య సమస్యలు కలగటాన్నే ఒత్తిడి లేదా స్ట్రెస్ అని అంటుంటారు. ఈ స్ట్రెస్ లేదా ఒత్తిడికి ప్రధాన కారణాలు ఆర్థిక సమస్యలు. దైనందిన జీవితంలో మనం అప్పులు ఇవ్వడం లేదా తీసుకొని తీర్చలేకపోవడం, డబ్బు లేకపోవడం, చదువుకు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వాటికి ఖర్చులకు, దినసరి జీవితానికి కావాల్సినటువంటి సరిపడా ఆదాయం లేకపోవడం, లేదా ఆడంబరాలకు పోయి లేనిపోని గొప్పలకు పోవడం వల్ల వచ్చే ఆర్థిక సమస్యలు ఒక కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగంలో ఒత్తిడి, అధిక పనిభారము, కఠినమైన గడువులు అంటే డెడ్లైన్స్, ఈ టైం లోపల ఈ పని చేయాలా అనే ఒత్తిళ్ళు, భద్రత లేకపోవడం ఉద్యోగంలోన. ఉదాహరణకి ప్రస్తుత కాలంలో చూస్తే ఎల్నినో లాంటి పరిస్థితుల వల్ల, రైతుల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా వాళ్ళలో కూడా ఒత్తిడి ఉండడం. ఇక విద్యార్థులకు చదువులో ఒత్తిళ్ళు, తోటి వారితో ఒత్తిళ్ళు, పిల్లల్లో కూడా ఇలాంటివి చూస్తుంటాం. వీటికి సంబంధించి ఈ ఒత్తిళ్ళ వల్ల వారు అనాలోచిత నిర్ణయాలు తీసుకొని కొంతమంది ఆత్మహత్యా తలంపులు, లేదా ఎదుటివారిపై దాడి చేయడము, లేదా వాళ్ళను వాళ్ళే గాయపరచుకోవడము, ఇలాంటివి కూడా కొన్ని పర్యవసానాలు చూస్తుంటాం. ఇక కుటుంబంలో వ్యక్తిగత సమస్యలు, పిల్లల పెంపకంలో కానీ, చదువులో కానీ, వివాహ సమస్యలు కానీ, వివాహానంతరం భాగస్వామితో రకరకాల సర్దుబాటు సమస్యలు, సర్దుబాటు కాలేకపోవడం, కుటుంబంలో ప్రియమైన వారిని, ఇష్టమైన వారిని కోల్పోవడం. ఇక ఆరోగ్య సమస్యలు, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యాలు, శరీరంలో వివిధ భాగాల్లో వచ్చే నొప్పులు, వయస్సు సంబంధిత సమస్యలు. ఒక 15 సంవత్సరాల కిందట చికెన్ గన్య అని చెప్పేసి కీళ్ళ నొప్పులు, జ్వరంతో కూడినటువంటివి మనము ఆ కార్యక్రమం కూడా చేశాము. వాటి వల్ల వచ్చిన నొప్పులు మిగిలిపోయి ఉండడము, స్వైన్ ఫ్లూ లేదా కరోనా అనేటువంటి జలుబు సమస్య, దీర్ఘకాలిక జలుబు సమస్య, శ్వాసకోశ సమస్యలు, అదేవిధంగా ఎండోక్రైన్ డిజార్డర్స్ లేదా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. అంటే శరీరంలో రోగనిరోధకశక్తి, రక్షించాల్సిన రోగనిరోధకశక్తి మనపైన దాడి చేయడం, దానివల్ల కరోనా, వీటితో పాటు బీపీ, షుగరు, థైరాయిడ్ సమస్యలు, గుండె జబ్బులు, కీళ్ళ వాతము, ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్ల కూడా మనిషి తన జీవితంలో ఒత్తిడి గురికావడం, తను మాత్రమే కాకుండా తన యొక్క కుటుంబంలో సభ్యులుగా భావించేటువంటి, ఇంట్లో ఉన్నటువంటి పశువులు, ఆవులు, ఎద్దులు, కుక్కలు, పిల్లులు, ఇలాంటి వాటికి వచ్చే సమస్యలపై కూడా ఒత్తిడి భరించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక జీవన శైలిలో అలవాట్లలో మార్పుల వల్ల నిద్రలేమి, సకాలంలో త్వరగా 9-10 గంటలకంతా పడుకోవాల్సినటువంటి వాళ్ళు పడుకోలేకపోవడము, దురలవాట్లు అంటే సిగరెట్లు కానీ, మత్తు పానీయాలైనటువంటి ఆల్కహాలు, గంజాయి ఇలాంటి వాటి దృష్టికి పాల్పడడం వల్ల కానీ, అదేవిధంగా బెట్టింగ్ కానీ, డిజిటల్ పరికరాలు అంటే సెల్ ఫోన్ కానీ, గేమ్స్ ఆడేటువంటి రకరకాల పరికరాలు ఇలాంటి వాటి వల్ల, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సప్, వీటన్నిటికీ రకరకాలటువంటి సైట్స్కి ఆకర్షితులయ్యి వాటి ప్రభావానికి లోనై ఒత్తిడికి లోనవడము, వీటన్నిటి వల్ల మనిషి వీటి పర్యవసానం, వీటి తదనంతరం ఏమవుతుందంటే ఒత్తిడి తట్టుకోలేక తమ జీవితం ఎందుకు వ్యర్థంగా అవుతున్నామని చెప్పేసో, ఏమీ సాధించలేకపోయామని రకరకాలుగా ఆలోచన చేస్తూ ఎదుటివారిపైన దాడి చేయడము, ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి దాంతోపాటు తమపై తాము తమ శరీరానికి గాయం చేసుకునే విధంగా ఇలాంటివన్నీ చేయడము వాళ్ళ యొక్క జీవితానికి మాత్రమే కాకుండా సమాజం పైన కూడా ఆ ప్రభావం ఉంటుంది. వీటన్నిటి నివారణకు కౌన్సిలింగ్ మరియు చికిత్స ద్వారా మంచి మార్పులు పొందవచ్చు. కౌన్సిలింగ్ అంటే ముఖ్యంగా ఏంటంటే, ప్రతి వ్యక్తి

0: తనకు తానుగా తనతో తను మాట్లాడుకోవడం గురించి వివేకానందుల వారు ఏం చెప్పారంటే, నీతో నీవు కొంత సమయం గడిపి మాట్లాడుకోకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతావు అని చెప్పారు. ఆ విధంగా మనిషి ఏకాంతంలో ధ్యానంతో కాస్త సమయం గడపడం ద్వారా ఇలాంటి వాటిని కొంత దూరం చేసుకోవచ్చు. మన పెద్దల దగ్గరికి వెళ్ళి మన సమస్యని చెప్పుకుంటే ఆ యొక్క సమస్య భారం తగ్గి ఒత్తిడి తగ్గి కాస్త ఈ యొక్క ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఇక అదే మాదిరిగా హోమియో వైద్య విధానంలో చికిత్స కోసం ఆలోచన చేస్తే, హోమియో వైద్యంలో సారూప్య ఔషధ చికిత్స అంటారు. అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కొన్ని రకాలైన ఔషధాలు లేదా మందులు ఇచ్చినప్పుడు వాళ్ళలో కొన్ని రకాల స్ట్రెస్ గురవడాన్ని గమనించి వాటిని రికార్డ్ చేసి పెట్టారు. వాటి ఆధారంగా వైద్యం చేయడం ద్వారా చాలా చక్కటి ఫలితాలని మనం పొందవచ్చు. ఇందులో భాగంగా కొన్ని ఉదాహరణలు ఏంటంటే, ఉదాహరణకి ఒత్తిడి కొంతమందిలో ఒక్కో సమయంలో వస్తుంది. కొంతమందికి ఉదయం వస్తుంది, కొంతమందికి ఉదయం కాకుండా మధ్యాహ్నము, కొంతమంది సాయంత్రం పూట, కొంతమంది రాత్రి, అర్ధరాత్రి లేదా బెడ్ చేరుకొని నిద్రపోయే టైంలో కానీ ఒత్తిడి గురవుతుంటారు. అలాంటి వాళ్లకు అలాంటి లక్షణాలు ఉన్నటువంటి మందులు ఇవ్వడం ద్వారా వాళ్ళని ఆ ఒత్తిడి నుంచి బయటకు తీసుకురావచ్చు. ఒత్తిడిలో అనీజీగా ఉండడం, ప్రశాంతత లేకపోవడం, అదే మాదిరిగా కొంతమందికి తుఫాన్లు, మెరుపులు, థండర్ స్టామ్ అంటారు, అంటే ఉరుములు, పిడుగులు, శబ్దాలు కానీ ఈ మధ్యన మనం చూస్తుంటాము రోడ్ల మీద వెళ్తుంటేనో పెళ్లిళ్లలోనో విపరీతమైన శబ్దాలు, డీజేలు అని చెప్పేసి అని ఆ శబ్దాలకి గుండె దడ వచ్చేసేసి మనిషి ఒత్తిడి తట్టుకోలేక మరణించేటువంటి విషయాలను కూడా మనం గమనిస్తుంటాము. అలాంటి శబ్ద కాలుష్యాన్ని కాస్త తగ్గించుకోవడము, దాని గురించే ప్రభుత్వం వారు ఏదైనా ఊరేగింపులకి ఈ యొక్క శబ్ద కాలుష్యం లేకుండా ఉండాలని చెప్తున్నారు. కొంతమందికి చలి వల్ల ఒత్తిడి గురవడము, కొంతమంది వేడి వల్ల ఒత్తిడి గురవడము, అదే మాదిరి కొంతమంది డార్క్నెస్ అంటే చీకట్లో కానీ ఉన్నటువంటి కరెంటు పైన ఎస్కలేటర్ ఎక్కుతున్నా ఒత్తిడి గురవడము, భయం వల్ల కానీ వేడిగా ఉన్నా, కొంతమంది ఆరోగ్యం గురించి ఒత్తిడి గురవడము, ఆకలిగా ఉన్నప్పుడు డయాబెటిక్స్లో ముఖ్యంగా అంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఒత్తిడి గురవడం ఇలాంటి విషయాల్ని. ఇక స్త్రీలలో అయితే మెన్సెస్ వచ్చే సమయానికి ముందు, మెన్సెస్ వస్తున్నప్పుడు, తర్వాత, ఇక అదే మాదిరిగా ప్యూబర్టీ అంటారనమాట, అంటే ఎదుగుదల సమస్యల్లో వచ్చేటువంటి మార్పులు, ఇక ముట్లు ఆగిపోయిన తర్వాత కొంతమందిలో వచ్చేటువంటి సమస్యలు, ఇక ఈ మెన్సెస్ విషయంలో అది స్త్రీలో సహజమైనటువంటి ప్రక్రియ అనమాట. మెన్సెస్ ఆగిన అదే మాదిరిగా స్త్రీలలో గర్భాశయ గడ్డలు ఉన్నాయని ఆ యొక్క గర్భాశయం తీసేయడం వల్ల కూడా వాళ్ళలో కొన్ని రకాలైనటువంటి టెన్షన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల సమస్యలు రావడము ఇలాంటివన్నీ ఉంటాయి. దాన్ని అంటే మెన్సెస్ సక్రమంగా ఋతుక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో జరగవలసిన డిశ్చార్జ్ జరగడము సహజ ప్రక్రియ, దానివల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఆ ప్రక్రియ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, గర్భశించి తొలగించడము, అండాశయ తొలగించడము ఇలాంటి వాటిని తీసేయడము, అదే మాదిరిగా కిడ్నీ స్టోన్స్తో పాటు లివర్ స్టోన్స్ అంటే గాల్ స్టోన్స్ అంటారనమాట, అలాంటి వాటిని తీసిన తర్వాత వాళ్ళకి గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన అంటే గాల్ బ్లాడర్ అనేటువంటి ఆ యొక్క పసరుతిని తీసివేసిన తర్వాత కూడా వాళ్ళు టెన్షన్ గురయ్యి వాళ్ళకి ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చింది. అలాంటి వాళ్ళని కూడా చూసి వాళ్ళని నయం చేయడం జరిగింది. అంటే ఆపరేషన్ మాత్రమే అన్నిటికీ పరిష్కారం కాదు, రోడ్ యాక్సిడెంట్స్ అప్పుడు ఆపరేషన్ చేయొచ్చు. ఏదైనా సరే ఆపరేషన్లు కూడా కత్తి ఘాటు పడడమే మన శరీరం పైన, కనుక రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చేయొచ్చు, కానీ గర్భసంచి ఆపరేషన్లు కానీ కాన్పులు కానీ అనవసరంగా చేయడం, వీటి వల్ల ఆ యొక్క వ్యక్తి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు, సమాజంలో చాలామంది ఒత్తిడి గురవడము ఇలాంటి వాటికి, కొంతమందికి ప్రయాణాల్లోన ఒత్తిడి రావడము, రైడింగ్ జర్నీ చేస్తున్నప్పుడు, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు కానీ, బస్సులో వెళ్తున్నప్పుడు, ఘాట్ సెక్షన్లో వెళ్తున్నప్పుడు ఒత్తిడికి గురై వామిటింగ్స్ రావడము, ఇది ఎందుకు అని చెప్పేసి చాలా బాధపడ్డము, కొంతమందికి నిద్రలో ఉలిక్కి పడడము, లేయడము, ఇలా రకరకాల కారణాల చేత వాళ్ళందరికీ వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూలంకుషంగా పరిశీలించి సరైన మందును ఇవ్వడం ద్వారా కానీ, ఆధ్యాత్మికంగా ఈ మధ్యలో మనం విన్నాం యోగా డే జరుపుకున్నాం, ఈ యోగా డే కూడా ఇలాంటివి కూడా ప్రజలందరికీ కూడా ఒత్తిడి నుంచి ఎదుర్కోవడానికి చాలా మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. ప్రజలందరూ తెలుసుకొని వాళ్ళ ఒత్తిడి నుంచి బయటపడతారని తెలియజేస్తూ ధన్యవాదాలు.
1: మెంతవరకు దైనందిన జీవితంలో సమాజంలో మనుషులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, వాటి కారణాలు, నివారణ గురించి డాక్టర్ ఏ జగన్మోహన్ మూర్తి గారి ప్రసంగం విన్నారు. రేపటి కాంతరేకులు కార్యక్రమంలో లలిత గీతం ఒక పరిశీలన, ఈ అంశం గురించి శ్రీమతి వేదల జానకి గారి ప్రసంగం వింటారు. ఇంతటితో ఈనాటి కాంతరేకలు కార్యక్రమం సమాప్తం.

0: రే బజారి
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:35 అభిరుచి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: TRA prevent insult to Vande Mataram. ED cracks alleged terror trail across five states, reads a headline in the Pioneer. The Tribune headlines, after over 100 resignations, Centre tightens ISRO exit rules. Supreme Court flags third language timing, mentions the Pioneer. In the editorial titled, A Game Bigger Than Its Grand Spectacle, the Indian Express writes, as Spain and Argentina face off in what will be their first meeting in the FIFA World Cup since 1996, the finale promises a grand spectacle. Last-minute winners, comebacks, extraordinary underdog performances and teeming moments of individual brilliance have made sure that the football itself has never been overshadowed. The spotlight now falls on Spain and Argentina. And finally, the Times of India informs that about the first private orbital rocket launch on Saturday. The papers add, Skyroot Aerospace is days from becoming India's first private space tech startup to launch an orbital class rocket. Vikram 1 is set to lift off at 11:30 from Sriharikota. And with that, it's back to you, Shagun.
1: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to flag off India's first hydrogen-powered train from Jind Railway Station in Haryana this morning. Delhi government approves 400 crore rupees startup and incubation policy to promote innovation and self-employment. National Testing Agency declares results of NEET UG 2026 re-examination. Gujarat ATS arrests five persons from Patan district in connection with its probe into Jaish-e-Mohammed terror module. And in men's cricket, hosts England beat India by four wickets in second ODI to level three match series 1-1. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. భారత టెక్స్ 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్త్ర పరిశ్రమ స్థానాన్ని మరింత బలోపేతం చేసి 2030 నాటికి భారతీయ వస్త్ర ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఆ దిశగా ప్రధానమంత్రి నిర్దేశించిన ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే 5F దార్శనికతతో కేంద్ర జౌళి శాఖ ఢిల్లీలో భారత్ టెక్స్ 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను నిర్వహించింది. ఈ నెల 14 నుండి జరిగిన ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. 130కి పైగా దేశాల నుండి 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో తిరువూర్, ఇచల్కరంజీ, అహ్మదాబాద్ వంటి భారతదేశంలోని ప్రఖ్యాత టెక్స్టైల్ క్లస్టర్లతో పాటు 1,600 మందికి పైగా ప్రదర్శనకారులు నూలు, ఫైబర్, వివిధ రకాల వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, గృహ అలంకరణ వస్త్రాలు, చేనేత, తివాచీలు, సాంకేతిక వస్త్రాలు వంటి విభాగాలన్నింటినీ ఒకే చోట ప్రదర్శించారు. అమెరికా, యూకే, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్తో సహా 14 దేశాల నుండి అంతర్జాతీయ ప్రదర్శనకారులు, ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య నుండి సంస్థాగత ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు. అమెరికా, జపాన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యుఏఈ, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాల నుంచి పారిశ్రామిక వ్యాపార ప్రతినిధి బృందాలు కూడా భారత్ టెక్స్లో పాల్గొనడం విశేషం. తద్వారా వాణిజ్యం, సరఫరా, పెట్టుబడులకు కొత్త అవకాశాలు కలిగాయి. ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలలో భారత్కు అమెరికా, న్యూజిలాండ్ దేశాలతో పత్తి, ఉన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశం, రష్యాతో వస్త్రరంగ చర్చలు జరిగాయి. భారత్ టెక్స్ట్ ట్రేడ్ ఫెడరేషన్, ఫ్రాన్స్కు చెందిన ప్రీమియర్ విజన్ ప్యారిస్ మధ్య కుదిరిన కీలక లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంతర్జాతీయంగా సరికొత్త డిజైన్లు, పర్యావరణ అనుకూల విధానాలు ఫ్యాషన్ రంగంలో పరస్పర సహకారానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రదర్శన జరిగిన 4 రోజుల్లో 4,000కు పైగా సమావేశాలు, 30కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ప్రదర్శనకర్తలుగా పాల్గొనగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్,

0: పశ్చిమ బెంగాల్తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎగ్జిబిటర్లుగా తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశాయి. భారత టెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలైన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం లేసు అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి అద్భుతమైన కళాఖండాలను లేపాక్షి స్టాల్లో ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను, ఎగుమతిదారులను, కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించాయి. ఇది ప్రపంచ వస్త్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కున్న బలమైన ఉనికిని చాటడమే కాకుండా రాష్ట్ర సంపన్న చేనేత వారసత్వాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసింది. ఈ ప్రదర్శన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే వస్త్రరంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. భారత్ టెక్స్ 2026 కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, భారత వస్త్రరంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ఒక ప్రధాన మార్గమని చెప్పవచ్చు. భారతదేశ జౌళీ రంగ దార్శనికతకు, ప్రపంచ వాణిజ్య ఆకాంక్షలకు ఒక అనుసంధాన వేదికగా నిలిచే ఈ ప్రదర్శన ద్వారా పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం, సమృద్ధి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, 2.1 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత టెక్స్ 2026 మన దేశ గొప్ప వస్త్ర వారసత్వాన్ని ప్రోత్సహించడానికి దేశ నేత కార్మికులు, హస్తకళాకారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి, ఎగుమతి అవకాశాలను విస్తరించడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పించింది. అంతర్జాతీయ వేదికలపై భారత టెక్స్ వంటి ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయ కళలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత టెక్స్ 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరే సినిమా పాటలు ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా కార్తీక్ బృందం ఆలపించిన పాట జాజిమల్లి చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిత్తుల నాగారం నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, మరికొందరు వనభర్త నుంచి రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణప్రతాప్, చైత్రికశ్రీ, సుధారామయ్య వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు

తర్వాత వల్లభ చిత్రం కోసం కార్తీక్, సునీత, సారథి, బృందం ఆలపించిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. కర్నూలు మధునగర్ నుంచి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, బాలాజీ, శాంతి, వైష్ణవి, వాసవి, విజయ, శారద, లక్ష్మణ్, విజయకృష్ణ, ఉపజ్ఞ, నవిఘ్న, ఉదిత్, ప్రణిత్, ఉమామహేశ్వరి, అమ్ముదాస్, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్ వారి కుటుంబ సభ్యులు. మరికొందరు రంగారెడ్డి జిల్లా ముచ్చట్ల నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రెక్కి

అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు మీ ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి. మీరు కూడా అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వినాలనుకుంటే ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి ఫోన్ చేయండి, ఉత్తరాలు రాయండి. అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కోడుమూరు రోడ్, బళ్ళారి రోడ్, కర్నూలు. పిన్కోడ్ 518003. ఈ చిరునామాకు మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి. అభిరుచి కార్యక్రమంలో తర్వాత అల్లరక్క రహమాన్ సంగీత సారథ్యంలో కార్తీక్, చిత్ర, శివరామన్ బృందం ఆలపించిన పాట బాయ్స్ చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జోగులమ్మ గద్వాల జిల్లా అల్లంపూర్ ఇంద్రమ్మ కాలనీ నుంచి దేశమే సందీప్, ప్రవీణ్, నవీన్, డేవిడ్, ప్రదీప్, రాహుల్, వినీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారే, కళ్యాణి, కీర్తన, మహిమ, చంద్రకళ, నాగమ్మ, మేరమ్మ, ఎస్తేరి, సరోజమ్మ వారి కుటుంబ సభ్యులు, మరికొందరు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మితిని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, శివకోటి, శేఖర్, రామకృష్ణయ్య, కొమరయ్య, ఈశ్వర్ వారి బంధుమిత్రులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత గబ్బర్ సింగ్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, గోపికా పౌర్ణిమ ఆలపించిన పాట, రచన చంద్రబోస్, సంగీత నిర్వహణ దేవేశ్వరి ప్రసాద్. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వెల్దద్దు మండలం రాములకోట నుంచి బాషా ముబిన్ బేగం, అబ్దుల్ మన్నా సైమ, మెహబూబ్ బాషా మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలు, మరికొందరు నంద్యాల జిల్లా పానే మండలం కందికాయపల్లి నుంచి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వారి బంధుమిత్రులు, మరికొందరు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుబిని కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, అధీర, త్రివర్ణ, చేతన సింహ, విక్రమ్ సింహ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: కార్యక్రమంలో తర్వాత దేవేశ్వరి ప్రసాద్ స్వీయ సంగీత సరస్యంలో కల్పనతో కలిసి ఆలపించిన పాట కలుసుకోవాలని చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రజిత, రాజు, సవిత, లావణ్య, శ్రీనితి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వారి మిత్రులు, మరికొందరు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమశేఖర్, రేఖ, లక్కీబాబు, అశోక్ బాబు, బాబు అకేల, వెంకటేష్, నవీన్ కుమార్, అవియ, బ్లెస్సీ, శ్యామ్, భన్నా, దశరథ, వనజ, బాలు, నరసింహ వారి కుటుంబ సభ్యులు

ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం నుంచి మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. మీ కర్నూల్ ఎఫ్ఎం నుంచి కార్యక్రమంలో తర్వాత ఫ్యామిలీ సర్కస్ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో లెలీనా చౌదరితో కలిసి ఆలపించిన కులశేఖర్ సాహిత్యాన్ని వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు, మరికొందరు. శ్రీకాకుళం జిల్లా వజ్రప కొత్తూరు మండలం బైపల్లి నుంచి నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు, గుప్తా, నరహరి, బాపురావు, రజని, రవి, భాస్కర్ రావు, పాలెం పోలయ్య, మాణిక్యరావు, కోటి, రాము, పేడితల్లి, ఈశ్వర్రావు వారి కుటుంబ సభ్యులు

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం లిప్సికా యాజిన్ నిజార్ ఆలపించిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. మేడ్చల్ జిల్లా మల్కాజీ మండలం సాయిపురి కాలనీ నుంచి మొహమ్మద్ సుఫాన్, మొహమ్మద్ ఉన్నత్ వల్ల, మొహమ్మద్ రజాక్ వారి కుటుంబ సభ్యులు

0: work from home. High salary. Just okay click lo. Arre va.
1: Check kundi.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత సోనా నిగమ్ మహాలక్ష్మి ఆలపించిన పాట, మణి సినిమ సంగీత నిర్వహణ, అడవి రాముడు చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. బుల్లిగడ్డ అరణ్యగర్ సమాజం నుంచి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, రేణుక, శాంతి, రజిత, వివేక, శిరీష, స్వరూప, లావణ్య, నిర్మల, నరేందర్, ఉత్తమ, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి మిత్రులు మరికొందరు. జగిత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మీరెడ్డి కాలనీ నుంచి జప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత, అక్షర, సహస్ర, రాజేశ్వరి, చంద్రకళ, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, భారతి, శ్యామల, నరేందర్, ఆనంద, సరోజిని, ప్రియ, భావన, హరి, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విత, భాను, అద్వైత, నర్సయ్య వారి మిత్రులు.

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: కార్యక్రమంలో తర్వాత ద్రోణ చిత్రం కోసం హర్షిక రంజిత్ ఆలపించిన పాట, అనంత శ్రీరామ్ సాహిత్యం, అనూప్ రూపిన్స్ సంగీతం వినిపించమంటూ కూడా

చేస్తున్నారు శ్రద్ధలు. వనపర్తి నుంచి చెంచరా విష్ణువర్ధన్, నరసింహ, సంతోష్, శాంతి, కార్తీక్, రాఘవేంద్ర, గోపాల్, చరణ్ కుమార్, సుదీర్ఘ, వెంకటేష్, రాజు, రాఘవేంద్ర, రమేష్, మద్దిలేటి వారి కుటుంబ సభ్యులు, ఇంకా సునీత, అనిత, కవిత, రాము, రాధ, బలరాం, బాలస్వామి, కృష్ణయ్య, వెంకటస్వామి, శంకర్, రవికుమార్, మహేష్, బాలకృష్ణమ్మ వారి కుటుంబ సభ్యులు మరికొందరు. కోరుట్ల మండలం వెంకటాపురం నుంచి అనుమల్ల నాగరాజు, రజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత, రజని, మహేష్, లలిత, రాజేష్, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు.

0: ఓబ్లేసనా సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: వెళ్ళేంతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమం ఈ సాయంత్రం 6:25 వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రాంజలి. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో రాకెట్. ఈ రాకెట్ గురించి విశేషాలు తెలుపుతూ సినిమా పాటలు విందాం. చక్రాల మీద నడిచేటువంటి బండి కానీ, గాలిలో ఎగిరే విమానం కానీ, నీటిలో ప్రయాణం చేసే పడవ కానీ, రోదసులోకి దూసుకుపోయే అవ్వాయ్ అంటే రాకెట్ కానీ, మరే రకమైన యానమైనా అంటే వెహికల్ కానీ, ముందుకు వెళ్ళాలి అంటే దాని వెనక నుంచి ముందుకు తోసే కారకం అంటే ఒక కాజ్ ఉండాలి. ఇలా ముందుకు తోసే కారకాన్ని ఇంగ్లీష్లో థ్రస్ట్ అని అంటారు, తెలుగులో తోపుడు అని పిలవచ్చు. ఎద్దుల బండిలో అయితే తోపుడికి పుష్ బదులు లాగుడు అంటే పుల్ అని ఉంటుంది. వాహనాన్ని ముందుకు కదలాలి అంటే లాగనైనా లాగాలి, లేదా తొయ్యనైనా తొయ్యాలి. ప్రొపెల్లర్ విమానంలో క్షిపణి గిర్రన తిరిగి విమానాన్ని ముందుకు లాగుతుంది. జెట్ విమానంలో ఇంజిన్ గాలిని జోరుగా వెనక్కి వదలటం, ఇలా చేయటం వల్ల విమానం ముందుకి తొయ్యబడుతుంది.

తారాజువలు ఆకాశంలోకి రివ్వన లేవటానికి, అవాయ్ అంటే రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోవటానికి సూత్రం న్యూటన్ చెప్పినటువంటి 3వ గమన సూత్రం. ప్రతి చర్యకి దానితో సమానమైనటువంటి వ్యతిరేకమైన ఆపోజిట్.

ప్రతిచర్య అంటే రియాక్షన్ ఉంటుంది. కాబట్టి నిండుగా ఉన్నటువంటి రబ్బరు బుడగని మూతిని తెరిచి వదిలిపెడితే మూతి గుండా గాలి జోరుగా బయటకు రావటం చర్య, అంటే యాక్షన్. అయితే గాలి వచ్చే దిశకి వ్యతిరేక దిశలో బుడగ దూసుకుపోవటం ప్రతిచర్య, రియాక్షన్ అవుతుంది. తారాజువుల్లో ఉన్నటువంటి మందుగుండు సామానుకి చురక అంటించినప్పుడు జువ్వలోని రసాయనాలు భగ్గున మండి వాయు పదార్థాలు వ్యాకోచం చెందుతాయి. ఈ దహన ప్రక్రియలో పుట్టిన పదార్థాలు జోరుగా కిందికి వస్తే జువ్వ పైకి లేస్తుంది. ఇదే విధంగా అవాయులో ఉన్నటువంటి ఇంధనాలు మండినప్పుడు నిశ్వాస వాయువులు, ఎగ్జాస్ట్ గ్యాసెస్ దిగువకి వస్తే అవాయి రాకెట్ ఎగువకు పోతుంది.

0: రాకెట్ల చరిత్రకి వెళ్తే 13వ శతాబ్దంలో వెళ్ళాలి. 20వ శతాబ్దంలో ఈ రాకెట్లు మానవుణ్ణి చంద్రయానం వరకు తీసుకెళ్ళాయి. 21వ శతాబ్దంలో అంతరిక్ష వ్యాపార రంగాన్ని నిజం చేయబోయి రాకెట్లను టపాకాయలు ఆయుధాలతోనూ లాంచ్ వాహనంగా కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలో సంధించటానికి లాంచ్ వాహనంగా మానవ అంతరిక్ష వాహనం ఇతర గ్రహాలకు అంతరిక్ష వాహనంగాను ఉపయోగిస్తారు. ఇవి పలాయన వేగాన్ని కలిగి భూమ్యాకర్షణ శక్తిని ఛేదించుకుంటూ అంతరిక్షంలోకి చొచ్చుకొని పోయే ప్రత్యేక వాహనాలు. రసాయన రాకెట్లు తమలో అత్యంత శక్తిని పోగు చేసుకుని సులభంగా విడుదల చేసే స్థాయిని కలిగి ఉంటాయి. కానీ ఇవి ఎక్కువ అపాయవంతమైనవి. చాలా పగడ్బందీగా డిజైన్ చేసి పరీక్షించి అపాయ స్థాయిలను తగ్గించి మరీ తయారు చేస్తారు ఈ రాకెట్లను.
1: మనస్సు మా

రాకెట్ పరిజ్ఞానాన్ని మొదటిసారిగా మంగోలులు ఉపయోగించారు. చెంగీస్ ఖాన్, ఒగెదై ఖాన్లు రష్యా తూర్పు మధ్య ఐరోపాను కైవసం చేసుకున్నప్పుడు ఇవి ఉపయోగించారు. ఆ సమయంలో ఐరోపా వాసులకు రాకెట్ పరిజ్ఞానం మొదటిసారిగా తెలిసింది. మంగోలులకు ఈ రాకెట్ పరిజ్ఞానం చైనీయుల నుంచి లభించింది. ఈ రాకెట్ పరిజ్ఞానం కొరియాకు అలా వ్యాపించింది. కొరియన్లు సుదూర

పరిధి గల రాకెట్లను ఉపయోగించగలిగారు. ఈ ర్యాకెట్లకు మందుగుండును తగిలించి పెద్దలపై వదిలేవారు. అదనంగా ఈ పరిజ్ఞానం ఉస్మానియా సామ్రాజ్యం నకును వ్యాపించింది. 1453లో ఉస్మానియా సుల్తానులు కాన్స్టాంటినోపుల్ స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ రాకెట్లను వాడారు. నాసా వారు రాకెట్ల చరిత్రను ముద్రిస్తూ ఈ విధంగా చెప్పారు. 1268లో 7వ సిలువ యుద్ధాలు జరిగిన కాలంలో ఫ్రెంచ్ రాజు లూయిస్ 9

నాసా వారు రాకెట్ల చరిత్రను ముద్రిస్తూ ఈ విధంగా చెప్పారు. 1268లో 7వ శిలువ యుద్ధాలు జరిగిన కాలంలో ఫ్రెంచ్ రాజు లూయిస్ 9 సైన్యంపై అరబ్బులు రాకెట్లను ఉపయోగించారని. రాకెట్ అనే పేరుకు మూలం ఇటలీ భాషా పదం రొచ్చెట్టా, అంటే ఒక చిన్న ప్రేలుడు అని అర్థం. టపాకాయలు పేల్చినప్పుడు కలిగే అంటే వచ్చినటువంటి ఒక చిన్న శబ్దం అన్నమాట. సంపూర్ణ ఫిరంగి కళ అనే పుస్తకాన్ని 1650లో కజ్మీర్జ్ సిమినోవిచ్ అనయన ప్రచురించారు. దీన్ని అనేక భాషలలో అనువదించారు. దీనిని ఐరోపావాసులు ప్రాథమిక ఆర్టిల్లరీ మాన్యువల్గా ఉపయోగించారు. 1792లో లోహపు కవచాలు ఉన్నటువంటి రాకెట్లను టిపు సుల్తాన్ తన సైనిక దళంలో విజయవంతంగా ఉపయోగించాడు. బ్రిటిష్ వారితో జరిగినటువంటి స్వతంత్ర పోరాటంలో, ప్రముఖమైనటువంటి మైసూర్ యుద్ధాల్లో వీటిని సమర్థవంతంగా ఉపయోగించాడు. వీటి గురించి తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వారు ఆ తర్వాత వీటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని రాకెట్ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు.

వెంకట్ను ఉపయోగించారు. పదహార శతాబ్దంలో దీని ప్రథమ దశలోనే ఒక పెద్ద ప్రేలుడు సంభవించిందని, ఆ తర్వాత పైలట్ కానరాలేదని చెప్పారు. ఉస్మానియా టర్కీ 1633లో లగారి హసన్ ఒలాబి ఓ శంకు ఆకార ర్యాకెట్లో ఎగరేశారు. దీనికి రెక్కలు కూడా ఉన్నాయి. ఇతను టోప్ కపి ప్యాలెస్ నుంచి దీనిని లంఘించారు. ఇతను సురక్షితంగా భూమిపై కూడా వాలాడు. దీనివల్ల ఇతడికి సైన్యంలో ఒక పెద్ద పదవి కూడా లభించింది. నింగికి ఎగరటం ఉస్మానియా చక్రవర్తి మురాద్ 4 కుమార్తె ఈయనకు జన్మించిన సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరిగించారు. ఈ కార్యక్రమంలో ఒక ఉయ్యాల, దానికి రెక్కలు, దానికి 7 ర్యాకెట్ల 70 కిలోగ్రాముల మందుగుండును ఉపయోగించి దీన్ని ప్రయోగించారు.

చరిత్ర గాథల ప్రకారం వాన్ హో చైనాలో 1532 కాలంలో నల్లమందుతో నిండినటువంటి 47 ర్యాకెట్ల సమూహాన్ని ఉపయోగించి మానవ సహిత

రాకెట్లు పలు రకాలు. వీటిని ఇంజిన్లను బట్టి వీటి రకాలను నిర్ణయిస్తారు. వీటి పరిధులు, వీటి ఆకారాలను బట్టి ఇవి ఉంటాయి. ఉదాహరణకు చిన్న మోడల్ రాకెట్ నుంచి అపోలో కార్యక్రమాల్లో కూడా ఉపయోగించే సాటర్న్ 5 లాంటి అతి పెద్ద రాకెట్లు, ఇతర రాకెట్ల వాహనాలైన రాకెట్ కార్లు, రాకెట్ ప్లేన్లు.

ఉంటాయి. నవీన రాకెట్లు, రసాయన శక్తుల రాకెట్లు సాధారణంగా అంతర్గత జ్వాలన ఇంజన్లను కలిగి ఉంటాయి. ఆవిరి రాకెట్లు, రసాయన రహిత రాకెట్లను మనము ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ రాకెట్లు అత్యంత వేడి నీటిని తమ నాజిల్ ద్వారా విడుదల చేస్తాయి. దీనివల్ల కలిగేటువంటి తక్కువ ఒత్తిడి వలన అత్యంత వేగవంతమైన ఆవిరిని విడుదల చేసి రాకెట్ను వేగాన్ని పెంచుతాయి. ఇవి ప్రమాదరహితంగా మనం చెప్పుకోవచ్చు. భూతల వాహనాలలో ఈ రాకెట్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటిని అంతర్గ్రహ రాకెట్ల ఉపయోగానికి కూడా వాడటానికి సిఫారసు చేస్తున్నారు.

ర్యాకెట్లు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో కూడా ఈ స్పేస్ రంగంలో ఎన్నో ప్రయోగాలు జరిపి

అభినతి పదంలో మన దేశం ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. మీరు ఇంతవరకు చిత్రంజలి కార్యక్రమంలో ర్యాకెట్కు సంబంధించిన మాటలు పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: ఆకాశవాణి క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. వర్షం కురిసినప్పుడు ప్రతి నీటి బట్టును వడిసిపట్టాలి, భూగర్భ జలాలను పరిరక్షించాలి, నీటి భద్రతను భావితరాలకు అందించాలి. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యంతో జల వనరుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో క్యాచ్ ది రెయిన్ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, ప్రజల పాత్ర, వర్షపు నీటి సంరక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా క్యాచ్ ద రెయిన్ 2026 ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, అండ్ ఈ ఏడాది ఈ కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటారు?
1: ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా నమస్కారం. మన దైనందిక జీవితంలో నీరు ఎంత అవసరమో మనందరికీ కూడా తెలుసు. మనం వింటుంటాం, జలం లేనిదే జీవం లేదు, నీరు మనిషికి ప్రాణాధారం అని చాలా సందర్భాల్లో మనం వింటుంటాం. అంటే నీటికి ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నీటి మీద అవగాహన కల్పించి ఈ నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి వాటిని పరిరక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశంతో, కొత్త లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ. 2021 మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ నినాదంతో జల సంరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయడానికి ప్రేరేపించారు. అదేవిధంగా 2023 ఈ జలశక్తి కార్యక్రమాన్ని సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాం. 2024 నారీ శక్తిసే జలశక్తి, అలాగే 2025 జల సంచాయ్ జన్ భాగీదారి జన్ జాగృతికే ఓర్ అనే నినాదాలతో జలశక్తి అభియాన్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మనం ముందుకు తీసుకెళ్లాం. అయితే ఈ సంవత్సరం 2026 జల సంరక్షణ కోసం ప్రజల కార్యాచరణ పటిష్టమైన సామాజిక అనుసంధానం అనే అంశంతో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా స్థానిక ప్రజలను సమీకరించడం, వారి భాగస్వామ్యం పెంచడం వంటి సామాజిక అంశాలపై ఈసారి జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
0: సార్, మీరు ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అని చెప్పి. సార్, ఈ నినాదం వెనుక ఉన్న సందేశం ఏంటి సార్?
1: ఎస్, ఇది వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్. 2021 మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్లోగన్ తోటి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ కార్యనిమకులను చేశారు మనందరినీ కూడా. అయితే మనం గమనిస్తే మన నేల మీద పడే వర్షంలో దాదాపు 40% ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. పడిన వర్షము పడినట్టే ఆవిరైపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది 40%. అదేవిధంగా దాదాపు 40% వాగులు వంకులు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. మరి భూమిలోకి వెళ్ళే నీరు కానీ నేలలో తేమ శాతం రూపంలో

0: లో ఉండే నీరు కానీ ఎంత ఉంటుందంటే కేవలం తేమ శాతం నేలలో 9% మాత్రమే ఉంటుంది. అట్లాగే భూమిలోకి ఇంకే నీరు గమనిస్తే, వర్షపు నీరు గమనిస్తే కేవలం 11% వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. భూగర్భంలోకి వెళ్లే నీటి శాతం చాలా తక్కువగా ఉంది, కేవలం 11%. 40% నీరు బయటికి వెళ్ళిపోతుంది నదుల ద్వారా. కాబట్టి ఈ 40% ఎక్కడైతే బయటికి వెళ్ళిపోతున్నా నీటిని మనము వడిసి పెట్టుకుని ఆపాలి, భూమిలోకి ఇంకించేటట్లు చేయాలి. అందువల్లనే ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఆపేసి భూమిలోకి ఇంకించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్, అంటే ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడే ఆ వర్షపు నీటిని ఆపాలి, ఆ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలనేది అర్థం. అప్పుడే మనకు భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, అంటే గ్రామీణ ప్రాంతాలలో వర్షపు నీటి సంరక్షణ అవసరం ఎందుకు పెరిగిందంటారు సార్ ఈ రోజుల్లో?
0: ఒకసారి మనం చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 247 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలని వినియోగిస్తున్నాం. అంటే 247 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు 8728 టీఎంసీల నీళ్ళని, అంటే భూగర్భ జలాలని మనం వివిధ కార్యక్రమాల కోసం మనము వినియోగిస్తున్నాం. ఇది ఈ భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా ఉంది. అంటే ఎక్కువగా భూగర్భ జలాలను వినియోగించే దేశంలో ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా ఉంది. ఈ భూగర్భ జలాలు మనం దాదాపు అంటే 62% వ్యవసాయం సాగు కోసం ఈ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే 80% గ్రామీణ త్రాగునీటి అవసరాలు కూడా భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. 80% పట్టణ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ భూగర్భ జలాలపై ఆధారపడి మనము పథకాలని మనం రూపొందిస్తున్నాం. అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే భూగర్భ జలాల వినియోగం సంవత్సరానికి సగటున 7.8 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. అయితే ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే గత సంవత్సరాల్లో సమయానికి వర్షాలు కురడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సో ఇప్పటిదాకా అయితే భూగర్భ జలాల్లో వినియోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2026-27 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వలన భూగర్భ జలాల వినియోగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది ఈసారి.
1: సార్, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా అమలు చేస్తుందంటారు సార్?
0: గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము ఉపాధి హామీ నిధులు, అంటే ప్రజెంట్ విబిజి రామ్జీ అని అంటున్నాము, ఆ నిధుల అనుసంధానంతో అనేకమైన వాని నీటి సంరక్షణ పనులను చేపడుతున్నాం. సో ఇందులో కొండలపైన నీటి నిల్వ కందకాలు చేయడం, వ్యవసాయ పొలాల్లో ఫామ్ పాండ్లు తవ్వించడం, అట్లాగే ట్రెంచ్లు తవ్వడం, కొత్తగా చెరువులు త్రవ్వడం, చెరువుల్లో పూడికి తీయడం, అట్లాగే చెక్ డ్యాములు నిర్మాణం చేయడం, కొత్తగా ఉన్న చెక్ డ్యాములకు మరమ్మతు చేయడం, అట్లే ప్రభుత్వ భవనాలలో వాననీటి సంరక్షణ పనులు చేపట్టడం, ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేయడం, అలాగే మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం వంటి అనేక నీటి సంరక్షణ పనులను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి గ్రామంలో కూడా విరివిగా చేపడుతూ ఉంది. 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5385 కోట్లు, అలాగే 2026-27 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 3325 రూపాయల కోట్లను సహజ వనరుల పరిరక్షణ కోసం ఖర్చు చేసింది. అంటే ఈ సహజ వనరులు అంటే ఇందులో నీరు ఉంటుంది, అట్లాగే అటవీకరణ కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ కార్యక్రమాల కోసం ఈ మాదిరిగా మనము గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేస్తున్నాం.
1: సార్, విబిజి రామ్జీ ఈ పథకం ద్వారా చేపడుతున్న నీటి సంరక్షణ పనులు ఏమిటంటారు సార్?
0: సో విబిజి రామ్జీ పథకంలో ఇప్పుడు మనం 1 జూలై నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నాం. సో ఈ పథకంలో 4 ప్రధాన పనుల విభాగాలు ఉన్నాయి. సో అందులో వాటర్ సెక్యూరిటీ, అంటే నీటి భద్రత అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ విబిజి రామ్జీ పథకంలో దాదాపు 318 రకాల పనులను మనం చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ 318 పనులలో దాదాపు 107 పనులు వాటర్ సెక్యూరిటీకి సంబంధించినవి. సో అంటే విబిజి రామ్జీలో వాటర్ సెక్యూరిటీ కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. సో ఇందులో ఈ 107 పనుల్లో ముఖ్యంగా మనము చూస్తే చెరువులు, కొత్త చెరువుల నిర్మాణం, ఉన్న చెరువులకి మనము మరమ్మతులు చేయడం, ఊట చెరువులు నిర్మించడం, చెక్ డ్యాములు నిర్మించడం, ఫామ్ పాండ్లు త్రవ్వించడం, నీటి పారుదల కాలువల నిర్మాణం కొత్తవి చేయడం, అట్లాగే వాటికి మరమ్మతులు చేయడం, వ్యవసాయ బావులు త్రవ్వడం, వరద నీటి

0: నిర్మించడం, మ్యాజిక్ ట్రైన్లు నిర్మించడం, తర్వాత రీఛార్జ్ షాఫ్ట్స్ అని కొత్త రకమైన పనులు మనం చేపట్టడం, ఇవి విరివిగా వాటర్ కన్జర్వేషన్ కు సంబంధించి వాన నీటి సంరక్షణ కోసం ఇలాంటి రకాల పనులు వివిజి రామజీలో మనం చేసేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కేవలం నీటి సంరక్షణ పనులే కాకుండా అటవీకరణ సంబంధించిన పనులు కూడా ఈ వివిజి రామజీలో మనము వాటర్ సెక్యూరిటీ కింద చేయడానికి అవకాశం ఉంది. అంటే అవి రోడ్లకు ఇరువైపులా, అట్లాగే కాలువలకు సాగునీటి కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటడం, బీడు భూముల్లో అంటే మన ప్రభుత్వ భూముల్లో ఈ గ్రీనరీ పెంచడం, అట్లాగే సముద్ర తీర ప్రాంతాలలో కూడా మొక్కలు నాటడం వంటి అనేక రకమైనటువంటి పనులు కూడా ఈ వాటర్ సెక్యూరిటీ కింద మనం చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: సార్, చెరువులు, కుంతలు, కాలువలు, ఇంకుడు గుంతలు వంటి నీటి వనరుల యొక్క పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏంటి సార్?
0: ఇందాక మనం అనుకున్నాం ఈ సంవత్సరం కొంచెం ఎల్ నినో ప్రభావము ఉండవచ్చని. ఈ ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జలధార జలహారతి వంటి బృహత్తర కార్యక్రమాన్ని 6 నుండి జూలై 14 వరకు అంటే దాదాపు 100 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి దిశానిర్దేశం చేయించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ, అట్లాగే నీటి పారుదల శాఖలు సమన్వయంతో ఉపాధి హామీ మరియు ఇతర నిధులను అనుసంధానించి గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అంటే మన రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు కింద ఒక చెరువు ఒకే వంకకు ఒక 5-6 చెరువులు సిరీస్ లో నిర్మించారు పూర్వం, వాటిని మనము గొలుసుకట్టు చెరువులు అంటారనమాట. సో ఈ జలధార జలహారతి ప్రోగ్రామ్ లో భాగంగా గొలుసుకట్టు చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించడం, అట్లాగే చెరువుల సమగ్ర అభివృద్ధి చేయడం, కాలువల సమగ్ర అభివృద్ధి చేపట్టడం వంటి పనులను ఈ జలధార జలహారతిలో పెద్ద ఎత్తున చేపడుతున్నాం. సో జలధార జలహారతి కార్యక్రమము అంటే ఇప్పుడు ఉపాధి హామీ నిధులను దీనికి ఎక్కువగా మనము అనుసంధానిస్తున్నాం. సో ఉపాధి హామీ నిధుల్లో అంటే మనం ఏం చేస్తామంటే ఉపాధి శ్రామికులకు పని కల్పించడం అనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. కాకపోతే ఇక్కడ కేవలం శ్రామికులకు పని కల్పించడమే కాకుండా ఫీడర్ కాలువలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, అంటే సమగ్రంగా అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అది చెరువులోకి నీటిని చేరే వేసేంత వరకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం. అభివృద్ధి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలను తొలగించడం, తర్వాత సిల్ట్ తీసేయడం, తర్వాత ఏదైనా దానికి అడ్డంగా ఉంటే పైపులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలను సమగ్రంగా అనమాట. అంటే ఆ మొత్తం స్టార్టింగ్ నుంచి చెరువులోకి నీళ్లు వచ్చేంత వరకు కాలువలని పూర్తి స్థాయి అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాలని ఈసారి పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఆ పైన కురిసిన వర్షం నీరు ఆ మొత్తం సులువుగా ఈ చెరువుల్లోకి చేరుతోంది. సులువుగా చేరడం వల్ల ఏంటంటే అక్కడ నీటి శాతం పెరిగి కింద పొలాలకి ఆ నీరు అందుబాటులోకి వస్తుంది. సో ఈ జలధార జలహారతిలో మనం ఇప్పటిదాకా అంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో ఇప్పటిదాకా 10,937 చెరువులను అనుసంధానించే ఫీడర్ కాలువలను అభివృద్ధి పూర్తిగా చేపట్టాం. సో దీని ఫలితంగా అంటే ఈ పనులు చేపట్టడం వల్ల ఒకసారి భూగర్భ జలాలు ఎలా మనకు అభివృద్ధి చెందాయనేది గమనిస్తే 2025 జూలై 10 తారీఖున 9.79 మీటర్లుగా ఉన్న భూగర్భ జల మట్టం ఈ సంవత్సరం 2026 జూలై 10 తారీఖు గమనిస్తే 9.48 మీటర్లుగా నమోదైంది. అంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి, ఈ సంవత్సరం గతంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటిదాకా. అంటే తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ కూడా జలధార జలహారతి కార్యక్రమాలని మనము సక్రమంగా నిర్వహించడం వల్ల భూగర్భ జలాలు గతంలో కంటే మెరుగ్గా మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ జలధార జలహారతి యొక్క రిజల్ట్ అది అనమాట.
1: సార్, మరి రైతులకు ఈ కార్యక్రమం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
0: సో జలశక్తి అభియాన్ అనొచ్చు, లేదంటే ఇందాక మనము జలధార జలహారతి కార్యక్రమం అనొచ్చు, ఈ పనులు మనము చేయడం వల్ల వర్ష నీరు మనము నిలుపుకొని అట్లాగే దాని ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చెరువుల్లో నీటి సామర్థ్యం పెరగడమే కాకుండా భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది, ఇందాక మనము పెరిగినట్లు గమనించాం. సో ఈ జలహారతి పనుల మూలంగా నీటి సామర్థ్యము పెరిగి భూగర్భ జలాలు అధిక శాతం మనకు అందుబాటులోకి వస్తాయి. దీని ఫలితంగా మనకి ఏంటంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు సాగునీరు అందుతుంది, సక్రమంగా సాగునీరు అందుతుంది. దానివల్ల రైతులు పండి

0: పంటలు పండించుకుని లబ్ధి పొందగలుగుతారు. అదేవిధంగా బోర్ బావుల్లో నీటి మట్టం పెరగడం ద్వారా కూడా రైతులు కొత్తగా సాగు విస్తీర్ణం పెంచుకొని అక్కడ కూడా వాళ్ళు లాభం పొందేదానికి అవకాశం ఉంటుంది. కేవలము అంటే ఈ పంటల విషయమే కాకుండా పశువులకు త్రాగునీరు కూడా ఈ చెరువుల్లో ఉండడం వల్ల వాటికి పశువులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమం చేపడతారు. సో ఈ పనులు చేయడం వల్ల చెరువుల్లో అధిక శాతము నీరు నిల్వ ఉండి చేపల పెంపకం కార్యక్రమం కానీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి గ్రామాల్లో.
1: సార్, వాతావరణ మార్పులు కానివ్వండి లేదా కరువు పరిస్థితులు, సో వీటిని ఎదుర్కొనడంలో ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదం పడుతుంది సార్?
0: ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో మనము ముఖ్యంగా గమనిస్తే వాన నీటి సంరక్షణతో పాటు అటవీకరణ పనులను కూడా పెద్ద ఎత్తున చేపడతాం. అంటే కేవలం జలశక్తి అంటే వాన నీటికి సంబంధించిందే కాదు, సో దాంతోపాటుగా మనం ఇందాక అనుకున్నాం రోడ్ల ఒక ఇరువైపులా మొక్కలను పెంచడం, అట్లాగే బోడి కొండల్లో మొక్కలు పెంచి గ్రీనరీ పెంచడం అనే కార్యక్రమాలను కూడా ఇందులో ప్యారలల్ గా మనం చేస్తాం. ఇందువల్ల ఏంటంటే అడవుల శాతం పెరిగిపోతుంది, గ్రీనరీ పెరిగిపోయి మనకు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోయి నాణ్యమైన గాలి మనకు అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 2047 నాటికి నెట్ జీరో కార్బన్ సాధించాలని దిశానిర్దేశం చేశారు. అంటే వాతావరణంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ అంటే జీరోగా ఉండాలి అనేది నిర్దేశం అనమాట. 2047 నాటికి మన వాతావరణంలో నెట్ జీరో కార్బన్ సాధించాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం. సో ఈ దిశగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖ ఈ రెండు ఆయన ఆధ్వర్యంలో ఈ రెండు శాఖలు కలిసి విరిగా మొక్కలు పెంచే కార్యక్రమాలని చేపట్టింది. గతంలో కూడా 2025-26 తీసుకుంటే కూడా, అలాగే ఈ సంవత్సరం 2027-26 తీసుకుంటే కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కరువు పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ జలశక్తి జలధార కార్యక్రమాల్ని మనము ఎక్కువ చేపట్టడం వల్ల రాబోయే కరువుని మనము నుంచి బయటపడవచ్చు, అట్లాగే ఈ వాతావరణ పరిస్థితులను కూడా మనము మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, ప్రతి కుటుంబం తమ ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్?
0: సో వాన నీటి సంరక్షణ చెట్ల పెంపకం కార్యక్రమం జనాల్లో ఎలా ఉందంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రోగ్రాం, ఒక ప్రభుత్వ బాధ్యత అని అనుకుంటా ఉంటారు. కాకపోతే మనమందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి. ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీరు అందుబాటులో ఉన్నప్పుడు నీటిని ఎక్కువగా వాడుకోవడం, అట్లాగే నీరు లేనప్పుడు ఇబ్బంది పడడం అనేది కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలి, అట్లాగే నీటిని సంరక్షించుకోవాలి. వర్షాకాలంలో ప్రతి ఇంటి కప్పు మీద వర్షం కురిసి నీళ్ళన్ని కూడా మనకు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంటాయి. బయటికి వెళ్ళిపోయే నీటిని మనము మన కాంపౌండ్ లోనే మనము దాన్ని సంరక్షించుకోవాలి. ఎలా అంటే ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఆ పైన కురిసిన వర్షాన్ని ఆ ఇంకుడు గుంతల్లోకి మనము లోపలికి పంపిస్తే ఆ లోపలికి పంపించినప్పుడు అక్కడున్న మన బోర్ బావులు అన్ని కూడా రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పౌరుడు కూడా తనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని సంరక్షించుకొని భూగర్భ జలాల పెంచడానికి అతను సహకరించాలి. అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో కూడా మొక్కలు పెంచుకోవాలి. అంటే మొక్కలు కేవలం మనము ఏదో ప్రభుత్వ భూముల్లోనో లేదనంటే కొండల మీద పెంచడం అనేది కాకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక 10 వాళ్లకున్న స్థలము బట్టి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవాలి. మొక్కలు ప్రతి ఒక్కరూ పెంచుకోవడం వల్ల ఏంటంటే గ్రీనరీ పెరిగి ఇందాక మనకు అనుకున్నట్టు వాతావరణ కాలుష్యము తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అట్లాగే రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పండ్లు నిర్మించుకోవాలి, ట్రెంచ్లు నిర్మించుకోవాలి, అట్లాగే పొలాలలో పండ్ల మొక్కలను పెంచుకోవాలి. సో అందరూ ఎవరికి వాళ్ళు తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యక్రమాలని మనము సక్సెస్ఫుల్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో రైతులు కానీ లేదంటే ఈ పౌరులు కానీ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధి హామీ కావచ్చు, లేదంటే విబీజీ రామ్జీ కావచ్చు, అట్లాగే వాట్షెడ్ కార్యక్రమాలు కావచ్చు, నిధుల నుంచి ఇప్పుడు ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం కానీ, అట్లాగే పొలాల్లో ఫామ్ పండ్లు నిర్మాణం కానీ, పండ్ల మొక్కలను పెంచుకోవడం కానీ, ఈ కార్యక్రమాలకి ఈ పథకాల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కాబట్టి వారేమి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన

0: అవసరం లేదు. ఈ పథకాలను వినియోగించుకొని వారు చక్కగా పనులు చేసుకుంటే మనము మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఈ పాఠశాలలు కానివ్వండి, యువత మహిళా సంఘాలు, సో ఈ కార్యక్రమంలో వారు ఏ విధంగా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: పాఠశాలలు కానీ కాలేజీలు కానీ అట్లాగే యూనివర్సిటీలు కానీ ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల పట్ల అధిక బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే పౌరులుగా యువత బయటకు వస్తుంది, స్కూల్ నుంచి, కాలేజీల నుంచి, యూనివర్సిటీల నుంచి. స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలా. ఎప్పుడైతే వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన ఇక్కడ కల్పిస్తామో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా ఒక బాధ్యతతో మెలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా వాటికి సంబంధించినటువంటి వాని నీటి సంరక్షణ కావచ్చు, చెట్ల పెంపకం దానికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి లాభాలని ఎప్పటికప్పుడు వాళ్లకు వివరించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల. అట్లాగే ఈ పాఠశాలలు కానీ కాలేజీ ఆవరణలో కానీ నీటి సంరక్షణ పనులను కూడా చేపట్టవచ్చు. కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు నీటి సంరక్షణ పనులు చేపట్టడం కానీ, చెట్ల పెంపకం పనులు చేపట్టడం కానీ చేయడం ద్వారా సో ఈ కార్యక్రమాల్లో విద్యార్థులని, యువతని భాగస్వామ్యం చేయాలి. చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఒక వాటర్ బాడీ, ఒక ట్యాంకు కడతాం పైనుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేయడానికి. సో దాన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా దాన్ని బాధ్యతగా కాపాడుకోవడం. అట్లాగే స్కూల్ కానీ కాలేజ్ ఆవరణలో మొక్కలు పెంచుతాం. సో మొక్కలు ఎవరు దాన్ని పాడు చేయకుండా, అట్లాగే దానికి కొంత వాటరింగు ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడానికి విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తే ఇందులో వాళ్ళకి అవగాహన కలుగుతుంది, సామాజిక బాధ్యత కూడా వాళ్లకు కలుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలలు కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ చాలా ప్రముఖ పాత్ర పోషించాలి, ఈ అవగాహన కల్పించాలి, అందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి. అట్లాగే మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు కూడా ఈ నీటిని పొదుపుగా వాడుకోవడం అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణము అవగాహన కల్పించాలి వాళ్ళు.
1: సార్, మరి ఈ కార్యక్రమంలో ఉత్తమంగా పనిచేస్తున్న గ్రామాలకు ఏమైనా ప్రోత్సాహకాలు లేదా గుర్తింపులు ఉన్నాయంటారా?
0: ఎస్, ఉన్నాయి. సో జలశక్తి అభియాన్ అంటే ఈ కార్యక్రమాన్ని జలశక్తి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్ని అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి రాష్ట్రాలకు, జిల్లాలకు, మున్సిపాలిటీలకు, ఎన్జిఓలకు ఈ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా అవార్డులను ప్రకటిస్తుంది. సో ఈ అవార్డులు ఎలా ప్రకటిస్తుందంటే ఆ సంవత్సరము వాళ్ళు చేసిన వాననీటి సంరక్షణ పనుల్ని ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఆ పనులకు సంబంధించిన ఫోటోల్ని అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది, JSJB పోర్టల్ అని అంటారనమాట. సో ఆ సంవత్సరము చేపట్టి పూర్తి చేసిన పనులని సంబంధించిన ఫోటోల్ని ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చేస్తారంటే టీమ్స్ పంపించి అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ ఫోటోల ఆధారంగా చేసిన పనులను సక్రంగా నిజంగా చేశారా అనే ఒక క్షేత్రస్థాయి పరిశీలనలు కూడా వాళ్ళు చేస్తారు. సో ఈ తనిఖీలు చేసిన తర్వాత బెస్ట్ అంటే బెస్ట్ గా ఉన్నటువంటి 3 రాష్ట్రాలకి అవార్డులు ఇస్తారు. అట్లాగే బెస్ట్ గా ఉన్న దేశస్థాయిలో 67 జిల్లాలను సెలెక్ట్ చేస్తారు. అట్లాగే 6 మున్సిపాలిటీలు కూడా దేశస్థాయిలో అవార్డులు ఇస్తారు. అట్లాగే 3 ఎన్జిఓలను కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే ఇందులో ఎన్జిఓల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఎన్జిఓలు బెస్ట్ ఎన్జిఓలు ఈ ప్రతి సంవత్సరం పనులు చేసినటువంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తారు. ఈ మాదిరిగా ప్రతి సంవత్సరము ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో మెరుగ్గా పనిచేసినటువంటి వివిధ రాష్ట్ర, జిల్లా, మున్సిపల్ శాఖ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2025-26 సంవత్సరం మన రాష్ట్రం 31 లక్షల వాననీటి సంరక్షణ పనులను పూర్తి చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. మన రాష్ట్రం 25-26లో అత్యధికంగా పనులు చేసినటువంటి రాష్ట్రంగా మనం ముందులో ఉన్నాం. సో అలాగే మన రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు, అట్లాగే పార్వతీపురం, మన్యం జిల్లాలు దేశంలోనే మొదటి 2 జిల్లాలుగా నమోదై ఉన్నాయి. సో ఈ సంవత్సరం జలశక్తి అభియాన్ అందించే అవార్డులు జనరల్ గా సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మనము మొదటిగా ఉన్నప్పటికి కూడా ఇంకా కేంద్రం నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి సెప్టెంబర్ నాటికి ఈ అవార్డుని ఫైనలైజ్ చేస్తారు. సో ఈ అవార్డు సెలెక్ట్ అయిన తర్వాత ఈ అవార్డులని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందజేస్తారు. సో ఈ ప్రోత్సాహకాలని ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్ లో సో దానివల్ల

0: ఎంకరేజ్మెంట్ అన్ని స్థాయిల్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింత మెరుగ్గా పనిచేసే దానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సాధించిన ముఖ్య విజయాలు ఏంటి సార్?
0: 2025-26 సంవత్సరం మనం గమనిస్తే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో దాదాపు 105,000 ఫార్మ్ పండ్లను తవ్వించాం. అట్లాగే 85,000 సోకు పిట్లు, అంటే ఇండ్లలో చేసే ఇంకుడు గుంతలు అని అంటాం మనం, అవి కూడా పూర్తి చేశాం. దాదాపు 28,000 చెరువులలో కూడిక తీసి వాటిని అభివృద్ధి పరిచాం. అట్లాగే 35 కిలోమీటర్ల పొడవు మ్యాజిక్ డ్రైన్ పనులను పూర్తి చేశాం. 1 లక్ష ఎకరాలలో పండ్ల తోటలను పెంచాం. ఈ సంవత్సరము ఇప్పటిదాకా చేసిన పనులు మనం గమనిస్తే దాదాపు 25,000 చెరువులను అభివృద్ధి చేశాం ఇప్పటిదాకా. అట్లాగే 10,600 ఊట చెరువులు, నీటి కుంటలను కొత్తవి లేదా మరమ్మతు పనులను చేశాం. అదేవిధంగా 25,000 ఎకరాల్లో ఇప్పటిదాకా మనం పండ్ల మొక్కలు నాటాం. ఇంకా మనము ఈ సంవత్సరం సీజన్ ఉంది, ఈ సంవత్సరం కూడా 100,000 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం అనేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేశారు, వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా 43,600 కిలోమీటర్ల ఫీడర్ కాలువలను కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చేశాం. సో విరివిగా మనము నీటి సంరక్షణ కార్యక్రమాల్ని ఉపాధి హామీ లేదంటే విబీజీ రామ్జీ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం చేపడుతున్నాం.
1: సార్, మరి కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఈ అంశానికి సంబంధించి ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
0: మనం ఇందాక అనుకున్నాం, జలం లేనిదే జీవం లేదు, నీరే మనిషికి ప్రాణాధారం. సో ప్రతి మనిషికి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనము నీరు చాలా చాలా అవసరం. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి నీటిని మనము పొదుపుగా వాడుకోవాలా, పడిన వర్షాన్ని మనము సాధ్యమైనంత వరకు ఒడిసిపెట్టుకుని మనము దాన్ని భూగర్భ జలాలుగా చేసుకోవడం లేదంటే మన ఇంటి ఆవరణలోనే స్టోర్ చేసుకోవడం వంటి కార్యక్రమాల్ని మనం చేయాలి. అయితే ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలా. నేను ఇందాక చెప్పాను, అంటే ఇది ఏదో ప్రభుత్వం చేస్తుంది, ఇది ప్రభుత్వ కార్యక్రమం, నాకెందుకులే అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వము రకరకాలుగా పనులు చేపడుతూ ఉంటుంది, చెరువులు కానీ లేదంటే ఫామ్ పాండ్లు కానీ, చెక్ డ్యాములు కానీ, ఊట చెరువులు కానీ లేదంటే అట్లాగే కొండల్లో మొక్కలు పెంచడం కానీ, ఇలాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము చేపడుతూ ఉంటుంది. సో దాన్ని మీ గ్రామంలో చేసిన పనులు మీ ఆస్తులుగా మీరు భావించాలి. ఇది కేవలము ప్రభుత్వము పనులు, ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వము పనులు అనుకోకూడదు. మీ గ్రామంలో చేశారు కాబట్టి మీ పనులు, మీ సొంత ఆస్తులు. మీ సొంత ఆస్తులుగా మీరు భావించినప్పుడు మాత్రమే వాటిని మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా దీని మీద ఓనర్షిప్ అనేది పెంచుకోవాలా, అవగాహన పెంచుకోవాలా, వాటిని కాపాడుకోవాలా. ఎందుకంటే రోజు రోజుకి మనకు వాతావరణము కలుషితం అయిపోతుంది, భూగర్భ జలాల అందుబాటులో కూడా మనకు తక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మనము చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే మన భవిష్యత్తు తరాలు కూడా, వాళ్ళకు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి పౌరుడు కూడా మనము ఈ నేచురల్ రిసోర్సెస్ అంటే నీరు కావచ్చు, అడవులు కావచ్చు, లేదంటే సాయిల్ కావచ్చు, వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని కాపాడుకొని భావి తరాలకి మనము మంచిగా వాటికి అందిస్తే అంత మనము జీవనము హ్యాపీగా సాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ప్రభుత్వానికి సహకారం ఇవ్వాల్సిందిగా అందరిని కూడా కోరుతున్నాం.
1: సార్, ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని క్యాచ్ ద రెయిన్ 2026 కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.
2: ఇంతవరకు క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరైతే ఆల్రెడీ మెసేజెస్ పంపించారు. పాటను వినిపించమంటూ కొత్త జీవితాలు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు. నెల్లూరు సిటీ జ్యోతినగర్ 5వ వీధి నుంచి దోగుపర్తి శివప్రసాద్, జయమ్మ, కోటేశ్వరమ్మ, గౌరీ, కోమల, శిరీష. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ఇళయరాజా సంగీతంలో.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కందలపల్లె గ్రామం నుంచి హరిబాబు కుటుంబ సభ్యులు పెళ్లి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. మనో చిత్ర బృందం పాడారు, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతంలో.
2: Come on, clap!

కార్యక్రమంలో తర్వాత జోడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానాన్ని వినిపించమంటున్నారు భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి.

రాబోయే అతిథి కార్యక్రమంలో. తర్వాత ఆయుధం చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ ఉషా గానాన్ని వినిపించమంటున్నారు అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి.

రాబోయే అతిథి కార్యక్రమంలో. తర్వాత అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానాన్ని వినిపించమంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మను గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పొన్నా వెంకటేశం, గంగాధర శ్రీనివాస్.

0: రాయి చేసుకుని ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు.
1: కార్యక్రమంలో చివరిగా పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు ఎవరంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ కూడా పంతులమ్మ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ పాటను.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. భారతీయ రైల్వే రంగాన్ని పర్యావరణ హితంగా మార్చే దిశగా ఒక చారిత్రాత్మక అడుగుపడింది. దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రతిష్టాత్మక రైలు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఫిఫా ప్రపంచకప్ 2026 విజేత జట్టుకు ఈసారి సరికొత్త గౌరవం దక్కనుంది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా ఛాంపియన్ జట్టుకు ట్రోఫీ, స్వర్ణ పతకాలతో పాటు ప్రత్యేక ఛాంపియన్షిప్ రింగ్స్ అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అమెరికా క్రీడల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ సంప్రదాయాన్ని తొలిసారిగా అంతర్జాతీయ ఫుట్బాల్లో ప్రవేశపెట్టనున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనున్నారు. ఏలూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంలు, డిజిటలైజేషన్ మ్యాపింగ్ ఈ నెల 18లోగా 100% పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఎల్నిన్నో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి పంటతో పాటు ప్రత్యామ్నాయ అనుబంధ పంటల సాగుపై దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాత్మక పరీక్షకు సిద్దమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ది చేసిన ఈ రాకెట్ను ఈ నెల 18న ఉదయం రేపు 11:30 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని SHAR-1 ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

విండో ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ వచ్చేసాను. 11:11 అయింది మన స్టూడియోస్ లో సమయం. అసలు 11:11 ఇది చూసినా విన్నా ఏదో లక్ అవుతుందని ఫీల్ అవుతుంటారు కదా, మరి ఏం లక్ జరుగుతుందో చూద్దాం మీకు కూడా నాకు కూడా. 7th Sense మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మనమైతే సినిమా కబుర్లోకి ఎంటర్ అయిపోయాం. మరి సినిమా కబుర్లో ఏం కబుర్లు చెప్పబోతుంది కనిష్క అంటే కొన్ని అప్కమింగ్ అవైటెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. డెఫినెట్ గా ఫస్ట్ ఏ యాక్టర్ మూవీని నేను డిస్కస్ చేయబోతున్నారు అనేది ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సాంగ్ ప్లే చేసేసి మీకైతే గెస్ చేయడానికి ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: భారతి ఎఫ్ఎం 101.3.

జెంటిల్ మ్యాన్ నాని నటించిన మూవీలోంచి సాంగ్ అండ్ ఆ తర్వాత భలేభలే మొగాడవే మూవీలోంచి సాంగ్స్ అయితే వినేశారు. న్యాచురల్ స్టార్ నాని గురించి సినిమా కబుర్లో మాట్లాడుకుందాం. ది బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని పక్కన పెట్టేసి ఒక సరికొత్త కాన్సెప్ట్ అండ్ లుక్స్ తో మన ముందుకైతే రాబోతున్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. మరి ఆ మూవీ పేరే ది ప్యారడైజ్ అనమాట. సో ఈ మధ్య మూవీ క్లైమాక్స్ యాక్షన్ షూట్ జరుగుతోందని చెప్పేసి దీనికోసం 2 యూనిట్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఐటమ్ నెంబర్ షూట్ చేయబోతున్నారంట, అది ప్లానింగ్. అంతేకాదు మూవీ 25th సెప్టెంబర్ కి రిలీజ్ చేయాలని ప్లానింగ్ అంట కూడా, అది సంగతి. అండ్ ఇదైతే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ అలా అలా అలా టాక్ నడుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ సినీ వర్గాల్లో. అండ్ ఇంతకీ ది ప్యారడైజ్ మూవీ అప్డేట్ లో నెక్స్ట్ నాని లుక్ ఇంతకీ మీరెవరైనా కానీ చూడలేదా, చూడకపోయి ఉంటే ఎవరో ఒకరు నాకులాగే చెప్పే ఉంటారు కదా. సో ఆ లుక్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి మీ అందరి కోసం అయితే ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను ఎంసీఏ మూవీలోంచి. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

ఎస్, అంతే కొత్తగా ఉండబోతుంది నాని లుక్ నెక్స్ట్ మూవీలో అన్నమాట. అప్కమింగ్ మూవీలో కొత్త హెయిర్ స్టైల్, కొత్త రకం కళ్ళజోడు, రకరకాల నగలు, అబ్బో చాలా కొత్తగా ఉండబోతున్నారు. అండ్ ఇప్పుడైతే మరి ఆల్రెడీ ఎంసీఏ మూవీలో నుంచి సాంగ్ వినేసిన తర్వాత రైట్ నౌ స్టూడియోస్ లో సమయం 11:27 అయిపోయింది. మరి ది ప్యారడైజ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, హీరో నానిది అండ్ అప్కమింగ్ మూవీ అనమాట. శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో ఇంకా ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారంటే డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు. అండ్ ఈ మూవీలో వచ్చేసి శికంజా మాలిక్ గా యాక్ట్ చేయబోతున్నారు అనమాట. అండ్ సంపూర్ణేష్ బాబు పేరేంటో తెలుసా ఈ మూవీలో? బిర్యానీ. ఎస్, మీరు కరెక్టే విన్నారు, బిర్యానీ. బిర్యానీనే పేరు యాక్టర్ది. అండ్ యాక్టర్ పేర్లు మాత్రమే కాదు, లుక్స్ కూడా చాలా యూనిక్గా ఉండబోతున్నాయి. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలుసా? సో వీరి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనం మూవీ చూస్తున్నప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గురించి ఆలోచించడం చాలా తక్కువ, బట్ ఈసారి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేద్దాం. బికాజ్ ఈ కాస్ట్యూమ్ డిజైనర్ ఆల్రెడీ 500+ ఫిల్మ్స్లో వర్క్ చేసి ఉన్నారు. అండ్ వీరి పేరే అజయ్ కుమార్ జే అనమాట. యాక్టర్స్కి క్యారెక్టర్స్కి ప్రాణం పోయడమే ఈయన పనిగా పెట్టుకున్నారనమాట. అంత అంత క్రేజ్ తెప్పించే లుక్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇందుకీ ఏ మూవీస్కి ఈయన చేసి ఉన్నారు అనేది నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. రైట్ నౌ మజ్ను మూవీలోంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

Yes, Saira, Narasimharedi, Bimbisara, Kannappa, Chota Bhim and the Curds of Damyana. Ala Vaikunthapuramlo, Aravinda Sametha Veeraraghava, Madhanam, Uppana Agent. Ilanti enno movies lo costume designer ga Ajay Kumar J and team work chesaramata. And chala recognition aithe vachindi film industry lo. Kani mana daga raledu aa matter. Endukante manakanta suparichitulu kaadu kabatti background works gurinchi manam chala rare ga telusukuntu untam. ఇలా కనిష్క లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. అది సంగతి. అందుకే సినిమా కబుర్లు వింటూ ఉండండి. ఇలాంటి బోలడని కబుర్లు అయితే మీకోసం మేము వినిపిస్తూనే ఉంటాం. మరి అజయ్ కుమార్ జే ఇప్పటికే 500+ మూవీస్ లో యాక్టర్స్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసి ఉన్నారనమాట. మీరు చూస్తే కనుక ఈ సైరా నరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే కన్నప్ప కానివ్వండి, బింబిసారాలో వాళ్ళ క్యారెక్టర్ ని రికగ్నైజ్ చేయడానికి, అంటే మనం ఇట్లా గుర్తు తెచ్చుకోగానే అట్లా వాళ్ళ క్యారెక్టర్ అండ్ అలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్ని కూడా, అంత బాగా మనం గుర్తు పెట్టుకునేంత ఇంపాక్ట్ తీసుకురాగలిగిన కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట అజయ్ కుమార్ జే. అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం రైట్ నౌ మీ అందరి కోసం. అలా వైకుంఠపురంలో మూవీలోంచి ఒక సాంగ్ అయితే వినిపించేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

లోంచి సాంగ్ వినేశారు. మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫౌజీ మూవీ రిలీజ్ హయ్యర్ December 3rd అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసేశారు. మెయిన్ గా ఆజాద్ హింద్ ఫోర్స్ గురించి ఉండబోతున్న ఈ హిస్టారికల్ మూవీ, అంటే హిస్టరీలోని ఒక హిడెన్ చాప్టర్ బేస్ చేసుకొని తీస్తున్న మూవీ అనమాట ఇది. అండ్ ఈ మూవీని హను రాఘవపూడి డైరెక్షన్ లో తీస్తున్నారు. అండ్ ఈ బిగ్ బడ్జెట్ ఇండియన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గురించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అన్నిట్లో కూడా చాలా హింట్లే వదులుతూ ఉన్నారన్నమాట, అంటే క్యాప్షన్స్ రూపంలో చెప్తూ ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అండ్ ది రెబిలియన్స్ బిగిన్స్ అని చెప్పేసి, అండ్ ది బ్రేవెస్ట్ టేల్ ఆఫ్ ఎ సోల్జర్ ఫ్రమ్ ది హిడెన్ చాప్టర్స్ ఆఫ్ అవర్ హిస్టరీ అంటూ ఇలా క్యాప్షన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారన్నమాట. మరి కొత్త పోస్టర్లో కూడా అజ్ఞాతవాసం ఎండ్స్ అంటూ కూడా రిలీజ్ చేశారు పోస్టర్, అండ్ ది రెబిలియన్ బిగిన్స్ అంటూ. ఇలాంటి క్యాప్షన్స్ అనేవి చూస్తుంటే ఫ్యాన్స్ కి అసలు మామూలు పండుగలు కాదు. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఉందన్నమాట, ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేసిన అంటే హిట్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే 100 కోట్లకు పైగా కలెక్షన్ ని అందిస్తున్న ఈ మూవీయే మా ఇంటి బంగారం. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మాస్కులు ధరించాలని, గుంపులు కట్టకుండా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందిస్తోందని, రిజిస్టేషన్ ప్రక్రియ ప్రారంభించి అర్హులైన వారికి యూనిట్ విద్యుత్ రూపాయి 50 పైసలకు ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పరిధిలోని పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు రేపు ఆగస్టు 1వ తేదీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. రాష్టంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆక్వా రైతులు కష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నింటిపై మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. తల్లికి వందనం అమలుకు పరిపాలన అనుమతులు, మార్గదర్శకాలను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్టంలో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागत, नेनु मणिश्री। పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం నందు ప్రారంభమైన రుణ వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 340కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

తెలుసా ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయా మహానటి మూవీలోని సాంగ్ తో 12:06 అవుతుంది మన స్టూడియోస్ లో సమయం. మరి మీకు తెలుసాలో ఇంతకీ ఈ విషయాలన్నీ మీకు తెలుసా అనేది నేను చెప్పబోతున్నాను అనమాట. మన దగ్గరలో ఉన్న చారిత్రాత్మక కట్టడాల గురించి మనకి నాలెడ్జ్ అయితే పేర్ల వరకు తెలుసేమో, ఇన్ డీటెయిల్డ్గా అయితే చాలా తక్కువ మందికి తెలుస్తుంది. మరి వీటి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను మీ అందరితో. మీకు తెలుసా ప్రోగ్రామ్లో రాయిన మీ అందరి కోసం మరొక సాంగ్ అలా మూవీలోంచి అయితే ప్లే చేస్తున్నాను. మరి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతీయ FM 101.3 అండ్ నేను వ్యాజే కనిష్క.

0: ആകാശവാണി കണ്ണൂർ കേന്ദ്രം ലളിത സംഗീതം.
1: ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే లేదు.
0: ఘంటసాల శ్రీ వెంకటేశ్వరరావు ఆలపించిన లలిత గీతాలు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8

0: ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఘంటసాల పుట్టకపోతే అన్నారు ఒకరు, తాజ్మహల్ కట్టకపోతే అన్నాను నేను, అంతే. అతడు మళ్లీ పదవి కదపలేదు. ఘంటసాలకు కరుణశ్రీకి ఉన్న అనుబంధం, సంగీతానికి సాహిత్యానికి ఉన్న సంబంధం. ఘంటసాల గాత్రం భగవంతుని వరప్రసాదం. ఆ గాత్రంలో నుంచి ఆయన ఎన్నో సంగతుల్ని, ఎన్నో భావాల్ని, ఎన్నెన్నో చమత్కారాలను పలికించగలిగారు. ఆయన పెద్దలకు పాడారు, పిన్నలకు పాడారు, హీరోలకు పాడారు, విదూషకులకు పాడారు. వినోద గీతాలు వినిపించారు, వియోగ గీతాలు ఆలపించారు. ఘంటసాల ఏ పాట పాడినా, ఏ పద్యం పఠించినా, ఏ శ్లోకం చదివినా సంగీతానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చి సాహిత్య సౌందర్యాన్ని చెడగొట్టలేదు. సంగీత సాహిత్యాల సన్నిహిత సంబంధాన్ని సరసంగా, సముచితంగా, సర్వాంగ సుందరంగా దర్శించి ప్రదర్శించిన గాయక సార్వభౌముడు ఘంటసాల. కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగా వీచినట్లు, తీవలు తలలూచినట్లు, పసిపాపలు చేతులు చాచినట్లు, కొవ్వలపులు లేచినట్లు, చెలువల్ కడకన్నుల చూచినట్లు నీ జిలివిలి పాటలో పరవశించినవి ఈ రసిక ప్రపంచములు. నీ జిలివిలి పాటలో పరవశించినవి ఈ రసిక ప్రపంచములు. ఆయన హృదయం రసరంజని, ఆయన వాణి మేఘరంజని, ఆయన వాణి జనరంజని. మధుర మనోజ్ఞ సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు మన ఘంటసాల. ఆయన మనకెంతో ఇచ్చారు, ఆ బహుదూరపు బాటసారికి ఏమివ్వగలం?
0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఎవరి మనోహారిణి ఈమె సుందర కళా సృష్టికి ఈశ్వరుడు కల్పించిన ప్రమాణమేమో? ఆహా, ప్రకృతి తన సౌందర్యమంతా మూర్తికొని నాకు సాక్షాత్కరిస్తున్నది. నగుమోమునకు నిశానాథ బింబము జోడు కనుదమ్ములకు నల్ల

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన లలిత గీతాలు.
0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: కృష్ణ.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: మరింతవరకు ఘంటసాల శ్రీ వెంకటేశ్వరరావు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన, సమానమైన, కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యతని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన

ఆయన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ది చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్ లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ ను విద్యుత్ గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బై ప్రొడక్ట్ గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్టపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్టపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్టపతి ప్రసంగిస్తారు. భారత రాష్టపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్టపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్టపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశాధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యకుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యకుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగుడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు.

పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డంలోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి భద్రత శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి ఏడు జులై 17వ తేదీన ఈ రోజు జరుపుకుంటారు. 1998 జులై 17వ తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్బంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ద జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువును నిలిపివేశారు. దివ్య రథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు వెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023 డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ రోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

సామాన్య కిల్లా గురించి మాట్లాడుకుంటూ కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడపోతే ఎలా చెప్పండి? మీరు వింటున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే కనిష్క. తెల్ల పొనికి కర్రతో చేసే ఈ బొమ్మలు వరల్డ్ ఫేమస్ అనమాట. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంటుంది కదా, సో అది ఇచ్చారు. అండ్ పర్టికులర్ గా ఆ ప్లేస్ లో దొరికే కర్రతో అక్కడ ప్రజలు మెయిన్ గా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ దట్టు ఎన్నో జనరేషన్స్ గా ఈ బొమ్మలు తయారు చేయడం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ కళని కంటిన్యూ చేయాలి అంటే కనుక డెఫినెట్ గా ఆ బొమ్మల్ని మనం ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ వర్క్ ని కంటిన్యూ చేస్తే ఎర్న్ చేసుకోవాలంటే కనుక కదా, సో సపోర్ట్ చేద్దాం. అండ్ ఈ మధ్య చాలా మంది కూడా ఇంటీరియర్ డెకరేషన్ ని ఫంక్షన్స్ లో బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పేసి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా ఇస్తూ ఉన్నారనమాట ఈ కొండపల్లి బొమ్మల్ని. నిజంగా చాలా అంటే చాలా క్యూట్ గా ఉంటాయి, మీరు చూసే ఉంటారులేండి. ఒక్కసారి అలా ఇమాజిన్ చేసుకోండి. అలా నేను పేరు చెప్పగానే మీకు ఆల్రెడీ ఒక ఫోటో వచ్చేసి ఉండిద్ది కొండపల్లి బొమ్మలది. ఈ జనరేషన్ పిల్లలకి కూడా అవేంటో తెలియజేసి ఎప్పుడైనా ఇలా టూర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకంటే ఒక బొమ్మ

వచ్చారనుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట ఆ విజిట్ చేసిన మెమరీస్ అన్ని కూడాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. అండ్ ఇందాకడైతే వంశోద్ధారకుడు మూవీలోంచి సాంగ్ విన్నారు, ఇప్పుడు మీ అందరి కోసం ఆనందం మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. టైటిల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే కనిష్క. అండ్ ఈ సాంగ్ ని పాడింది టిప్పు అండ్ సత్య సిరి విన్నర సీతారామ శాస్త్రి గారు. ఈ సాంగ్ కి లిరిసిస్ట్ గా ఉన్నారు, వింటూ స్టే ట్యూన్డ్.

వచ్చారనుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట ఆ విజిట్ చేసిన మెమరీస్ అన్ని కూడాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. అండ్ ఇందాకడైతే వంశోద్ధారకుడు మూవీలోంచి సాంగ్ విన్నారు, ఇప్పుడు మీ అందరి కోసం ఆనందం మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. టైటిల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే కనిష్క. అండ్ ఈ సాంగ్ ని పాడింది టిప్పు అండ్ సత్య సిరి విన్నర సీతారామ శాస్త్రి గారు. ఈ సాంగ్ కి లిరిసిస్ట్ గా ఉన్నారు, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ డెఫినెట్ గా దొరుకుతుంది, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా ఎక్కువ దొరుకుతుంది. తప్పకుండా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 లో. మీ ఆర్జే కనిష్కా ఉంది. మరి 12:51 అవుతుంది, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం అనమాట. మరి ఆర్కిటెక్చరల్ గా మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయన్నమాట కొండపల్లి కిల్లాకి సంబంధించి. అండ్ ఏంటి అవన్నీ అంటే కనుక 12 అడుగుల వెడల్పుతో 15 నుంచి 16 అడుగులు ఎత్తుతో ఒక పెద్ద గ్రానైట్ రాయిని చెక్కి తయారు చేశారన్నమాట దర్గా దర్వాజాని. మరి కోట ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంటుంది ఇది. అండ్ ఇంకా కోట చివర్లో కూడా ఇంకొక వెరైటీ ఉందన్నమాట. రెండు కొండల మధ్యలో ఎత్తైన ప్రదేశంలో తానిషా మహల్ అనేది ఉంటుంది. కింద అంతస్తులేమో గదులు, పైన అంతస్తులో వచ్చేసి విశాలమైన దర్బార్ హాల్ అనేది మనం చూడొచ్చు. ఇంకా మాట్లాడుకుందాం ఈ కోట గురించి. మరి రైట్ మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీ ఆర్జే కనిష్కాతో వివిధ భారతి ఎఫ్ఎం. ఆకే బిర్యానీ మూవీ నుంచి ఈ సాంగ్.

भारती एफएम 101.3। తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మీకు తెలుసా అని చెప్పబోయే కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడైతే కొండపల్లి కిల్లాలో ఫైనల్ గా నేను చెప్పాలనుకున్న విషయాల్లో ఆ కోటలో ఒక సహజ సిద్ధమైన నీటి బుగ్గ ఉంది అంట. సో నీటి బుగ్గ అంటే న్యాచురల్ గా వాటర్ స్టోర్ అయ్యే జలాశయం అన్నమాట. సో ఆ జలాశయం చాలా బాగుంటుంది అండ్ అక్కడికి విజిటర్స్ వెళ్ళినప్పుడు చూసే స్పాట్స్ లో ఇదొకటి అనమాట. ఇంకా అక్కడ చల్లగా వాటర్ ఎప్పుడు కూడా చల్లటి వాటర్ ఉంటాయని చెప్పి ఆ దగ్గరలోని ఎవరైతే విలేజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా శిథిలావస్థలో ఉన్న కొన్ని కట్టడాలు అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇంగ్లీష్ బ్యారాక్స్ అంటారు అనమాట, సైనిక బ్యారాక్స్ అంటారు దాన్ని. జనరల్ గా ఈ బ్రిటిషర్స్ పాలించే టైంలో నిర్మించినవి అండ్ ఆ సైనికుల కోసం అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పరిచిన ప్లేస్ను మనం శిథిలావస్థలో చూడొచ్చు అనమాట. అది సంగతి. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాలి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో మనం కోటకు సంబంధించినవి ఇంకా విషయాలు చాలానే తెలుసుకోవచ్చు. మ్యూజియమ్స్ కానివ్వండి, కోటలు కానివ్వండి, ఇలాంటి వాటికి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే ఇంకాస్త ఏమంటారు ఇంట్రెస్టింగ్గా చదువుకోవాలి, నేర్చుకోవాలి వీటి గురించి అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి డెవలప్ చేయగలిగిన వాళ్ళు అవుతారు అనమాట. సో ట్రై ఇట్ ఇన్ దిస్ వే రైట్ నో మీ అందరి కోసం. మరి కాసేపట్లో హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి, ఆ తర్వాత ధీర ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: లలిత సంగీతం.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: జి బాలకృష్ణ ప్రసాద్ బృందం ఆలపించిన లలిత గీతాలు ఇప్పుడు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే లేదు.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఆకాశవాణి కన్నుల ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు జి బాలకృష్ణ ప్రసాద్ బృందం ఆలపించిన లలిత గీతాలు.
0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: మరింత వరకు జి బాలకృష్ణ ప్రసాద్ బృందమాలపించిన లలిత గీతాలు విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

మూడు రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సివి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

0: దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమ విధానంలో ఈ మధ్యాహ్నం జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్రధాన కార్యక్రమం ఇదేనని డివిజన్ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మొత్తం 73 స్టేషన్స్ ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి గైడెన్స్ తో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది రీడెవలప్. కృష్ణా డిస్టిక్ట్ రాయనపాడు, గుంటూరు డిస్టిక్ట్ మంగళగిరి అండ్ మార్కాపురం డిస్టిక్ట్ లో ఖమ్మం స్టేషన్స్. ఈ 3 స్టేషన్స్ లోనూ లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. రైల్వే వాటిని ఆర్గనైజ్ చేస్తుంది సౌత్ కోస్ట్ రైల్వే.
0: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్డులో భాగంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న 2 వంతెనల పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. విజయవాడ మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి చేరుకునేలా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి డెల్టా కాలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్ల నీటిని అందిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఫ్లూక్యూర్డ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2026-27 సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తిని పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా 250 రూపాయల వరకు ధర లభిస్తోందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 67 నమూనాలను పరీక్షించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. నమోదైన కేసులు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని, సామూహికంగా ఎక్కడా ఒకే చోట అధిక మొత్తంలో కేసులు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా

0: ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ది పనులకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల విద్యాభివృద్ది, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలపై తల్లిదండ్రులతో చర్చిస్తామని తెలిపారు. తల్లిదండ్రులందరూ సమావేశానికి హాజరై తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
1: జిల్లాలో సుమారుగా 167,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళతో పాటు సుమారుగా ఒక 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళు పేరెంట్స్తో భాగస్వామ్యం చేసుకుని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మొదటిసారి 24వ తేదీ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క స్కూల్కి లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్గా అటెండ్ అవ్వడం కానీ, సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆణివార ఆస్థానం వేడుకలను శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని గరుక్మంతునికి అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనులను దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. అనంతరం ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్లు మూల విరట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం పుష్ప పల్లకి వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సివి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: विविध भारती एफएम 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

స్టాండర్డ్ లో ఉన్నాం మనం. ఈమోజీ డే స్పెషల్, ఈమోజీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో మీకు తెలుసా అని అడిగాను. మరి వాళ్ళ ఆన్సర్స్ పంపించేస్తూ ఉన్నారనమాట. అలా అలా అలా కౌంట్ ప్లస్ అవుతూనే ఉంది. మీరు కూడా ఇలానే మెసేజ్ చేయాలంటే 0866244888 అనే నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ ని టైప్ చేసి నల్గొండ జిల్లా చందంబట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలా ఉన్నారు హలో అంటూ ఎవరు పంపించారు, రామ్మ, పరశురామ్మ నంద్యాల నుంచి పంపించారనమాట. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ ఉమ్మడి నుంచి స్నేహ భాను జైనుద్దీన్ అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ పంపించారు. అండ్ హన్మకొండ జిల్లా కాజేపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి పంపించారనమాట బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ వారందరూ కూడా. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే ఓకే మూవీ నేమ్ కూడా పంపించేశారు. చాలా బాగా గెస్ట్ చేశారండి. భర్త మహాశయలకు విజ్ఞప్తి అనే మూవీలో ఉందన్నమాట. ఇంతకు ముందు నేను ప్లే చేసిన సాంగ్. క్యాదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి పంపించారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అంటే ఈమోజీస్ ఏ ఇయర్ నుంచి వాడటం స్టార్ట్ చేశారు అని అడిగాను. ఆ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడైనా జోగరాంధ్రరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వావ్, సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంది ఒక్కొక్కరి దగ్గర.

పంపించారు అన్నమాట. నాగార్జున అండ్ లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. 2012 వి మీన్ ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్స్ యూజింగ్ ఎమోజీస్ అంటూ పంపించారు. కమమ్ సిస్టర్స్ పంపించారు అన్నమాట, పెద్ద బుజ్జి చిన్న బుజ్జి అంటూ. ఓకే, బట్ నేను చెప్తాను ఇన్ డీటెయిల్ గా. ఓకేనా, వింటూ ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క మేడం గారు, బాగున్నారా అంటూ. భర్త మహాశైలు కు విజ్ఞప్తి అంటూ సినిమా సాంగ్ ఈ మూవీలో ఉంది అంటూ పంపించారు అన్నమాట. ఇండియాలో అయితే అంటూ, ఇండియాలో అడగలేదండి, ఆన్ అ హోల్ అడిగాను. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, మీరు ఇన్ డీటెయిల్డ్ వెళ్ళిపోయారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ లత ఉయ్యూరు నుంచి పంపించారు అన్నమాట. కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు పడన జోగరాంధ్ర కాల్ నుంచి అప్పలరాజు గారు. ఎస్, మీరు ప్లే చేసిన పాట అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హౌ ఆర్ యూ అంటూ పంపించారనమాట. 1990 అంటున్నారు, బట్ కాదండి. గంగరాజ్ గారు ఫ్రమ్ పెదరాజుపల్లి నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. ఇలానే మీరు కూడా మెసేజ్ చేయాలంటే 0866240884 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి, అండ్ నేను ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. 1999 అనమాట, బట్ 1982 నుంచి మనకి ఇమోకాన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే ఏంటి అంటే, ఎమోషన్ ప్లస్ ఐకాన్స్ అనమాట. ఒక స్కాట్ ఫెహ్మాన్ అనే

స్టిక్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, అంత దూరం వెళ్ళక్కర్లేదు. కొంచెం ఈ జనరేషన్ వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆలోచించండి. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, రూపొందించారు, ప్రతి సంవత్సరము జూలై 17న జరుపుకుంటాము అంటూ పంపించారు. బత్త మహాశయలు అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా.

ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ సాంగ్ విన్నసారు కదా, ఈ సాంగ్ ఏ మూవీలో తోడు గెస్ట్ చేస్తూ అండ్ ఈ మోజీకి మీనింగ్ ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248144 అనే నంబర్కి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి అండ్ చాలా మంది అయితే ఆల్రెడీ మెసేజ్ చేస్తున్నారు, చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. కనిష్క గారు అంటూ పంపించారు ఆన్సర్ కరెక్ట్. ఆన్సర్ ఎవరు అంటే నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారనమాట. వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవంగా పంపించారు. నెక్స్ట్ అల్లుడు అదుర్స్ అంటూ క్యాదర్ వీరేష్ రాజులమణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, నేను ప్లే చేసిన సాంగ్ అల్లుడు అదుర్స్ అనమాట మూవీలోనిది. అండ్ మన సందేశంలో మాటలు బదులుగా భావోద్వేగాలు ఆలోచనలు లేదా వస్తువులను తెలియజేయడానికి ఉపయోగించే డిజిటల్ చిత్రాలు అంటున్నారు. ఏంటి నేను అన్నది ఏంటి మీరు చెప్పింది?

భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనీష్గా మనం ఉన్నాం. సందరే సందరిలో మన వాళ్ళు దుకాణం పొడవు అని వీటిలన్నింటినీ కూడా, అంటే ఈ మూడు వర్డ్స్ ని కూడా ఫిల్ చేయడానికి ఒక 5 బాక్సెస్ ఇస్తే కనుక ఇంగ్లీష్ లో ఎలా ఫిల్ చేస్తారు?

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

క్లాక్ 35 మినిట్స్ అవుతుంది స్టూడియోస్ లో సమయం. మరి ఇప్పుడైతే వివిధ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఒకే హీరో సాంగ్స్ అంటే అల్లు అర్జున్ మూవీస్ లోంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీరు సాంగ్ నా సామి సాంగ్ వినేశారు, అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం మా బ్యూటిఫుల్ లవ్ సాంగ్ అండ్ ఇంకా కొన్ని అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మూవీస్ లోంచి, సరేనోడు మూవీలోంచి, అతిలోక సుందరి అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోంచి సీతాకాలం అనే సాంగ్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నా పేరు సూర్య నాయుల్ ఇండియా మూవీలోంచి ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

మరి నేనైతే బాబే చెప్పేస్తున్నాను. దిస్ ఇస్ యువర్ ఆర్జే కనిష్క సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బై బై.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ చేతన్, యువర్ ఆర్జే. జ్వరంతో బాధపడే వారికి తక్షణ రిలీఫ్ కలిగించే ఎన్నో సూపర్ ఫుడ్స్. జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది? శరీరంలో జీవక్రియలు వేగం పెరుగుతుంది, దీంతో ఒంట్లో వేడి, బడలిక ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఫలితంగా శక్తి వనరులు, పోషకాలు అవసరం పెరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టి ఒంట్లో నీరు తగ్గటమే కాదు, మాంసకృతులు తగ్గిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు వాంతులు, విరోచనాలు అవుతాయి. అందుకు కారణం హై ఫీవర్. డైజెషన్ తగ్గుతుంది, ఏం తిన్నా టేస్ట్ లేకుండా ఉంటుంది. అయితే జ్వరం వచ్చేటప్పుడు తినకుండా మాత్రం ఉండకూడదు. తినడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. జ్వరం వచ్చే సమయంలో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. మరి నేను చెప్పే ఆ ఫుడ్స్ కడుపు నిండినట్టు చేయడమే కాకుండా పూర్తి న్యూట్రిషన్ ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు, ఈ ఫుడ్స్ పేషెంట్స్ లో సులభంగా డైజెస్ట్ అవుతాయి. జ్వరం వచ్చే సమయంలో చపాతి, ఖిచడి లేదా దలియా వంటివి సాధారణంగా తీసుకునే ఆహారాలు. జ్వరం వచ్చే సమయంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది, కాబట్టి ఆ టైంలో స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కారం, ఉప్పు, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం కంటే బాగా ఉడికించిన అన్నం, ఉడికించిన బంగాళాదుంప అంటే పొటాటో లేదా బార్లీ గింజలు వంటివి తీసుకోవచ్చు. నిజానికి జ్వరం వచ్చినప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలనే దానిపై ఎన్నో అపోహలున్నాయి. అన్నం తినకూడదని, పప్పు కూరలు వేసుకోవద్దని, పెరుగు తినొద్దని, ఇలా రకరకాల అనుమానాలతో అన్నింటికీ దూరంగా ఉంటాం. కేవలం మిల్క్ అండ్ బ్రెడ్తో సరిపుచ్చుకుంటాం. మరి ఇంతగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో వినండి. గోధుమలతో తయారు చేసిన రోటీలు, ఇవి హెల్తీ న్యూట్రిషన్. ముఖ్యంగా చపాతీస్ చాలా తేలికగా జీర్ణం అవుతాయి, కాబట్టి

నూనె లేదా నెయ్యి వంటివి వాడకుండా జ్వరం వచ్చినప్పుడు ఆయిల్ ఫ్రీ రోటీలకు ప్రాధాన్యం ఇవ్వండి. మెత్తగా ఉడికించిన అన్నం డైజెస్ట్ కావడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, శరీరానికి కావలసిన నీటి శాతాన్ని అందిస్తుంది. సాధారణంగా జ్వరంతో పాటు జలుబు దగ్గు అనేవి వస్తూ ఉంటాయి. వీటి నుండి రిలీఫ్ పొందాలంటే వేడిగా ఉండే టమాటో లేదా క్యారెట్ సూప్ తీసుకోండి. ఇది మన డైజెస్టివ్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు మనం చాలా మటుకు ఇండియన్ ఫుడ్స్ అవాయిడ్ చేసే బ్రెడ్ తింటామని చెప్పాను కదండి, అలా చేయకుండా ఖిచడి కూడా తినొచ్చు. ఇది చాలా లైట్ గా అతి సులభంగా డైజెస్ట్ అవుతుంది. మరి ఇలాంటి ఖిచడిలో కొంచెం లెమన్ పిక్కులు వేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఉడికించిన పొటాటోస్ చాలా మంచివి, ఇది కొన్ని వెరైటీస్ లో తయారు చేసుకుంటే మీకు టేస్టీగా కూడా ఉంటాయి. వీటికి కొద్దిగా బ్లాక్ పెప్పర్ అండ్ లవంగాల వంటి పౌడర్లు చల్లి తీసుకుంటే ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది. యాపిల్స్ మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, అంతేకాకుండా రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, వైరస్ అండ్ బ్యాక్టీరియాస్ తో కూడా పోరాడుతుంది.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ సూప్స్ కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి డీహైడ్రేషన్ నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి, కడుపు నిండుగా ఉండేట్టు చేస్తాయి. అయితే జ్యూసెస్ చాలా చల్లగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. హెర్బల్ టీ తీసుకోవడం వల్ల జ్వరంతో పాటు వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పికి తక్షణం ఉపశమనం కలుగుతుంది. జ్వరంలో మీ మూడ్ బాగలేనప్పుడు రిఫ్రెషింగ్ గా ఉండాలంటే ఓ కప్పు తులసి టీ తాగి చూడండి. బాయిల్డ్ ఎగ్స్ పూర్తి పోషకాలు కలిగి ఉంటాయి, వాటిని తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇది శరీరంలోని వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కాచిన పాలు కూడా మంచిది, అంటే బాయిల్డ్ మిల్క్. పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జ్వరం వచ్చే సమయంలో మీరు చాలా వీక్ గా మారుతారు. మీరు బెడ్ మీద నుండి లేవాలంటే అందుకు స్టెమినా చాలా అవసరం. కాబట్టి జ్వరం వచ్చే సమయంలో కాచి చల్లార్చిన పాలు తాగి స్టెమినా పెంపొందించుకోవడంతో పాటు జ్వరంతో పోరాడండి. ఇండియన్ కాటేజ్ చీజ్ ని జ్వరంతో బాధపడే వారికి ప్రిఫర్ చేయొచ్చు. ఇండియన్ కాటేజ్ చీజ్ అంటే తెలుసు కదండి, పనీర్. చీజ్ అయితే షుగర్ తో తీసుకోవచ్చు, అదే బ్రోకన్ వీట్ రవ్వ అంటాము, దాంతో దలియా చేసుకోవచ్చు. ఇది మరో ఇండియన్ హెల్తీ ఫుడ్. దీన్ని జ్వరంతో బాధపడే వారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది చాలా తేలికైన ఆహారం, అండ్ జీర్ణం కూడా చాలా ఈజీగా అవుతుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ డిష్ ఏంటి అంటే పోహా, అటుకులు అని కూడా చెప్పుకోవచ్చు. కడుపు నిండుగా ఉంచుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. జ్వరంతో బాధపడే వారు అతి తక్కువ మసాలాలు అండ్ వెజిటబుల్స్ తగ్గించి తీసుకోవచ్చు. పెరుగు చాలా మెత్తగా ఉండటం వల్ల జీర్ణం అవ్వడానికి చాలా తేలిక. చాలా చల్లని పెరుగును తీసుకోకుండా ఉంటే గొంతు నొప్పిని నివారించవచ్చు. ఓట్ మీల్స్ కూడా ఆరోగ్యకరం అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఓట్ మీల్స్ ను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. జ్వరంతో బాధపడేవారు కారం లేని సాంబార్తో పాటు ఇడ్లీలను తీసుకోవడం వల్ల అతి తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి, కడుపు నిండుగా అనిపిస్తుంది. జ్వరంతో బాధపడేవారు బార్లీ గింజను తీసుకోవడం వల్ల తగినంత స్టెమినా పొందొచ్చు. ఇది తాగడానికి టేస్టీగా కూడా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు శరీరానికి విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్ అవసరం పెరుగుతుంది. అందుకే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. మనకు ఆహారం ద్వారా లభించే విటమిన్స్ సరిగ్గా ఉంటబట్టకుండా కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మాత్రలు అడ్డుకునే అవకాశం ఉంది. అందుకని కొంతకాలం పాటు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదే. జ్వరంతో బాధపడేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేని పరిస్థితుల్లో గోధుమలతో తయారు చేసిన బ్రౌన్ బ్రెడ్, పాలు తీసుకోవడం వల్ల కొంత శక్తిని పొందొచ్చు. క్యాబేజ్, బీన్స్, బెండకాయలు, కాకరకాయ వంటి కూరలు, పచ్చళ్ళు, మసాలాలు, వేపుళ్ళు, చాక్లెట్స్, కేక్స్, నెయ్యి, ఐస్ క్రీమ్లు, బిర్యానీ, పులావ్ లాంటి నూనె కొవ్వు పదార్థాలని ఎక్కువగా తీసుకోకూడదు. విత్ దిస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ టు ఈట్ డ్యూరింగ్ ఫీవర్స్, కోల్డ్స్ అండ్ కాఫ్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరో

सॉरी 9515227039 మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: శ్రోతలంత వరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు వినండి. వెలుగు వైపు నాటిక రచన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి వినండి. వెలుగు వైపు నాటిక వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: వెలుగువైపు నాటిక.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. వెలుగువైపు నాటిక. రచన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. నిర్వహణ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. ఇందులో శ్రీయుతులు ఎన్ సుధాకర్ రెడ్డి, జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, ఏ బాలకృష్ణ, సి రమణమూర్తి.

పిఎస్ జానీ భాష, కెవి కృష్ణ, ఎన్ వెంకటేశ్వరరావు, కె లక్ష్మణ్, కె వెంకటేశ్వర్లు, శ్యాంబాబు పాల్గొన్నారు. వినండి వెలుగు వైపు నాటిక.

0: హలో హలో బావా, శేఖర్ బావా, నిన్నే?
1: మీరు?
0: నేను బావా, రాజేష్ని.
1: రాజేష్? అరే నువ్వట్రా రాజేష్? అవును, అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు?
0: ఓ వారం అవుతోంది.
1: వారం అవుతోందా? మరి ఓసారి ఎల్లటూరు వస్తే నీ సొమ్మేం పోయింది. పద, నేను ఈరోజే మనూరు వెళుతున్నాను, నువ్వు నాతో పాటు వచ్చేయి.
0: మీ ఊరికా? అమ్మో, నేను రాను బాబోయ్.
1: ఏం, మా ఊరికేమైంది?
0: అక్కడికి వస్తే సెంట్రల్ జైల్లో ఉన్నట్టు మీ ఇంట్లోనే కూర్చోవాలి. ఒకవేళ కొంచెంసేపు హాయిగా బయట తిరగాలనుకుంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. వద్దు బాబోయ్, నాకు ఇంకా కొంతకాలం బతకాలందులే.
1: అవన్నీ ఒకప్పుడు రా, ఇప్పుడు ఆ భయమేమీ అక్కర్లేదు. ఇప్పుడు మా ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంది.
0: ఏ, ఊళ్ళో జనమంతా ఎటైనా పారిపోయారా?
1: ఎటు పారిపోతారు, అదేం లేదు, అంతా అలాగే ఉన్నారు. అంతేకాదు, అంతకుముందు నీలా భయపడి ఊరు విడిచి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి హాయిగా బ్రతుకుతున్నారు.
0: అని నన్ను నమ్మమంటావు? ఈ చెవిలో పువ్వు ఇంకెవరికైనా పెట్టుబావా? నాకు కాదు. అసలు గొడవలు లేకుండా, బాంబుల శబ్దం లేకుండా మీ ఎల్లటూరు ప్రశాంతంగా ఉండటం, నో, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్.
1: నిజమే, నీకు అభిప్రాయం ఉండడం తప్పు కాదు. నీ గతానుభవాలు నీకు ఇటువంటి ఆలోచనను కలుగజేశాయి. కానీ నేనిప్పుడు చెబుతున్నది పదహారణాల నిజం. నువ్వే వచ్చి ఒకసారి చూడరాదు మా ఊరు ఇప్పుడు ఎంత బాగుందో?
0: నిజంగా? అయితే తప్పకుండా చూడాల్సిందే. నేను నీతో పాటు వస్తున్నాను పదా.

0: రాజేష్, రాజేష్ దిగు, మనోర్ వచ్చింది.
1: చాలా త్వరగా వచ్చినట్టుంది, మంచి స్పీడ్లో లాగించినట్టున్నా డ్రైవరు.
0: ఇది ఇటు ఇటు వెళ్ళాలి, మన ఇంటికి దారి కూడా మర్చిపోయావు కదరా.
1: అవును బావా, ఊరు బాగా మారిపోయింది కదా మరి.
2: నమస్తే అన్నా.
0: నమస్తే సుధాకర్.
2: పట్నం నుంచా?
0: హైదరాబాద్ పోయి వస్తున్నా, కానీ మొన్న తెచ్చిన ఎరువులు అందరికి సరిపోయినాయా?
2: దుక్కిలోకి ఎరువులు సరిపోయినాయి, కానీ ఇంకా వేరుశనగ పైపాటన వేసుకోవడానికి జిప్సం కావాలంటున్నారు జనం. తెప్పించాలా?
0: ఎంత కావాల్సి ఉంటుంది?
2: ఎంత లేదన్నా, 5-6 టన్నులన్నా కావాలి.
0: అట్నలే, 2-3 రోజుల్లో తెప్పిద్దాం.
2: మళ్ళీ మర్చిపోయావు, వస్తాను.
0: లేదులే సుధాకర్, అన్నట్టు ఈరోజు సాయంత్రం సొసైటీ ఆఫీసులో మీటింగ్ ఉంది. మన మెట్ట పొలాలకి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఏదో మనం కొంత పెట్టుకుంటే మిగతాది గవర్నమెంటే ఇస్తుందట, దాని గురించి మాట్లాడదాం. అందరినీ సాయంత్రం 6 కంతా వచ్చేయమని చెప్పు.
2: అట్లనే చెప్తలేన్నా. మరి ఈ పిల్లోడు మన రాజేష్ కదా, నా గిరికేలే పోయేస్తా.
1: బావా, అక్కడేంటి, ఏదో విగ్రహం పెట్టినట్టున్నారే, అంతకుముందు లేదు కదా, ఇంతకీ ఎవరిదది?
0: అదా, ఈ ఊరు ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉందంటే అది ఆయన పుణ్యమే.
1: ఇంత భయంకరమైన ఊరినే మార్చాడంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఇంతకీ ఎవరైనా?
0: చాలా మంచి వ్యక్తి, శత్రువు కూడా అపకారం చేయని వ్యక్తి, నా ప్రాణ స్నేహితుడు.
1: నువ్వేం అనుకోకపోతే ఓ మాట అంటాను బావా, నీలాంటి రాక్షసుని కూడా మార్చాడంటే ఆయన మంచితనానికి వ్యక్తిత్వానికి హద్దు లేవనిపిస్తుంది.
0: ఇందులో అనుకోవడానికే ఉందిరా, నువ్వు అన్నది నిజం. ఆయన
1: నాకు ఆయన్ని చూడాలనుంది బావా.
0: వీల్లేదు రాజేష్, నా రాక్షసత్వంతో నేనే ఆయన్ని చంపుకున్నాను.
1: నువ్వా?
0: అవును.
1: నువ్వా బావా?
0: అవును నేనే.
1: అసలు ఏం జరిగింది బావా?
0: చదువుకునే రోజుల్లో రాజు నా ప్రాణ స్నేహితుడు, ఈ ఊరికి బ్యాంక్ ఆఫీసర్గా వచ్చాడు. పల్లెటూరికి రావడం ఇష్టం లేకపోయినా ఈ ఊళ్ళో నేనున్నానని, ప్రశాంతంగా నాతో కలిసి గడపొచ్చని వచ్చాడు. బ్యాంకులో జాయిన్ అయ్యి నన్ను కలుద్దామని మా ఇంటికి వచ్చాడు.

0: వీరశేఖర్ గారు ఇల్లుదేనా అండి?
1: అవును ఇదే. నువ్వెవరు?
0: వాడి ఫ్రెండ్లు లేవయ్యా.
1: ఆగు ఆగు మండుంటే అలా తోసుకెళ్తావేంటి? నీ పేరు చెప్పు, అన్నని అడుగొస్తా.
0: మీ ఫ్రెండ్ రాజు వచ్చాడని చెప్పు.
1: నువ్వు ఇక్కడే ఉండు, అన్నని అడుగొస్తా.
2: వీడికింత సెక్యూరిటీ ఏంటప్పా? నాకు తెలియకుండా మినిస్టర్ కాలేదు కదా వీడు.
1: అన్నా ఎవరో రాజంట, నీకోసం వచ్చాడు, లోపలికి పంపించమంటావా?
3: రాజు వచ్చాడా, నేనే వస్తున్నానుండు.
4: అరే రాజు, ఏమిటి అక్కడే ఆగిపోయావు, లోపల రారా.
5: ఎక్కడ్రా, వీళ్ళు నన్ను లోపలికి రానిస్తేగా. అయినా ఇంత సెక్యూరిటీ ఏమిట్రా నీకు?
4: ఏం లేదులేరా, శత్రువులు దాడి చేసే ప్రమాదం ఉంది, కొద్దిగా జాగ్రత్త. అయినా ఇవన్నీ నీకెందుకు గాని, రా కూర్చో. నిన్ను కలవక చాలా కాలం అయిందిరా.
5: ఎందుకు అవదు, నేను రాసే ఉత్తరాలకు జవాబిస్తేగా. ఇక వీడు రాయడలేమ్మని నేను రాయటం మానేశాను.
4: సారీరా, ఈ మధ్య ఊళ్ళో గొడవలు ఎక్కువయ్యాయి, అందుకే తీరిక ఉండడం లేదు. సర్లే, ఇప్పుడు ఏం చేస్తున్నావు?
5: మీ ఊళ్ళోనే బ్యాంకులో ఉద్యోగం, మేనేజర్గా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఉత్తరం రాయకుండానే డైరెక్టే వచ్చేసాను.
4: కంగ్రాచ్యులేషన్స్, మా ఊరి తరఫున స్వాగతం రా నీకు.
5: సంతోషించాలే కానీ, ఉత్తరం రాయడానికి కూడా తీరిక లేకుండా ఏం చేస్తున్నట్టు నువ్వు?
4: ఏముంటుంది, వ్యవసాయం. పోయిన సంవత్సరం మా నాన్న పోయిన నాటి నుండి ఇక్కడ విషయాలన్నీ నేనే చూసుకోవాల్సి వస్తున్నది.
5: అదే, పొలం చూసుకోవడానికి మీ అన్నయ్య ఉన్నాడు కదరా, ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, చక్కగా ఏదన్నా ఉద్యోగం చేసుకోవచ్చు కదరా.
4: లేదురా, అన్నయ్య కాళ్ళు విరిగిపోయాయి, వాడు అవిటివాడు కావడంతో అన్నీ నేనే చూసుకుంటా.
5: అయ్యో, ఎలా విరిగాయి కాళ్ళు?
4: ఎలా విరిగాయా, వాడు పొలం వెళ్ళి వస్తుంటే మా శత్రువుల మనుషులు కాపు కాసి కత్తులతో కాళ్ళు నరికారు. ఆలోపే మా వాళ్ళు వెళ్ళారు కాబట్టి ప్రాణాలు దక్కాయి.
5: ఆవేశపడకరా. అయినా మనుషులను మనుషులు కత్తులతో నరుక్కోవటం ఏమిట్రా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా?
4: ఇవన్నీ పోలీసుల దగ్గరకు వెళ్లే విషయాలు కావురా, మేము చూసుకోవాల్సిందే. నేను ఊరుకుంటానా, నా పగ తీర్చుకుంటాను. మొన్న నా శత్రువు అన్నం నరికేశాం, ఇంకా ఇద్దరు మిగిలారు, వాళ్లను కూడా బాంబు పెట్టి లేపేద్దాం అనుకున్నాం, కొద్దిలో మిస్ అయింది. అయినా వాళ్ల మనుషులు 10 మంది చచ్చారులే, ఆ ఇద్దరిని కూడా లేపేస్తే ఇక ఈ ప్రాంతంలో మాకు తిరిగే ఉండదు, అప్పుడు మేమే రారాజులం.
5: నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఒకళ్ళనొకరు పగతో చంపుకుంటే ఏమొస్తుందిరా?
4: మెత్తగా ఉంటే బ్రతకనివ్వర్రా, దెబ్బకు దెబ్బ ప్రాణానికి ప్రాణం తీస్తేనే బ్రతకగలం. ఈ కలికాలంలో శాంతి శాంతి అంటే మనల్ని అణగద్రొక్కుతారు.
5: చదువుకున్నవాడివి, నువ్వే ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావే. ఇలా ఒకరినొకరు నరుక్కుంటూ పోతే చివరికి ఎవరు మిగులుతారు? ఇప్పటికే మీ ఇద్దరు కుటుంబాల్లో సగం మంది నీ కక్షలు పలిచారు, మీతో పాటు ఎందరో అమాయకులు కూడా చనిపోయారు. ఇప్పటికైనా ఈ తగాదాలు ఆపేయండి, ఈ సుడిగుండం నుండి బయటపడండి.
4: ఈ ధర్మ పన్నాలకేంరా, ఎన్నైనా చెప్పొచ్చు. వాడేం చేసినా చేతులు ముడుచుకొని ఊరికే కూర్చోవడానికి నేనేమైనా పౌరుషం లేనివాడా? వాడికి భయపడి పారిపోవడానికి అంత చేవచచ్చి ఎవరూ లేరిక్కడ.
5: నీకు పౌరుషం లేదని, నువ్వు చేతకాని వాడివని నేను అనటం లేదురా. అంతగా ఆవేశపడకు, నేను చెప్పేది అర్థం చేసుకో. అందరిలోనూ మానసికమైన మార్పు రావాలి. ఈ కక్షలు కార్పణ్యాలు ఇలాగే కొనసాగితే మీ బిడ్డల భవిష్యత్తును మీరే నాశనం చేసిన వారు అవుతారు. ఈ నరమేధం ఇలాగే కొనసాగితే కొంతకాలానికి జనం ఊరు విడిచి వలసిపోతారు. ఇకప్పుడు మీరు మీ శత్రువులు ఇక్కడే ఉండి ఒకరినొకరు నరుక్కొని చంపుకొని ఊరిని శ్మశాన వాటికిలా మార్చండిరా.
4: రాజు, నీకు ఈ విషయాలన్నీ అర్థం కావురా, అయినా ఇక్కడ విషయాలతో నీకెందుకు చెప్పు. ఉద్యోగం చేసుకోవడానికి ఊరు వచ్చావు, హాయిగా ఉద్యోగం చేసుకో. నిన్నెవరైనా ఏమైనా అంటే నాతో చెప్పు, వాడి సంగతి
5: నాకెప్పటికీ అవసరం రాదు. శేఖర్, నీ మంచి కోసమే చెప్తున్నా, ఈ గొడవల నుండి బయటకొచ్చి ఈ పగలు ఈ చంపుకోవటాలు మానేయి.
4: సారీరా, మా విషయాలు నీకు అనవసరం, స్నేహితుడివి కాబట్టి ఇంతసేపు మాట్లాడాను. ఇంకొకరైతే ఈ పాటికి తన్ని తరిమేసేవాడిని.
5: ఇంత రాక్షసుడిగా మారతావనుకోలేదురా, వస్తా.
4: ఆగు, రేయ్, సారిని తీసుకెళ్ళి మన ఇంట్లో దిగ.
5: అవసరం లేదు, నాకు నీ సాయం ఏది లేకపోయినా ఈ ఊర్లో బ్రతకగలను. అంతేకాదు, మీ ఊరు ప్రజలను కూడా మారుస్తాను. మీ మీ పోట్లాటల్లో వాళ్ళు ఆహుతి కాకుండా చూస్తాను, వస్తా.
4: వచ్చాడండి స్వాతంత్ర సమరయోధుడు, పోరా, నీ మాట ఎవరు వింటారు.

0: రంగయ్య, నీ కొడుకును ఆ ముఠా నుండి బయటకొచ్చి ఉన్న పొలం చూసుకోమని చెప్పొచ్చు కదా.
1: చెప్పానయ్యా, నేను చిన్నప్పటి నుంచి తెలియక ఆ వర్గం ఈ వర్గం అని నా జీవితాన్నంతా నాశనం చేసుకున్నాను. ఈ ముఠాలు కోట్లాటలు కూడు పెట్టవని తెలిసేలోపుగానే ముసలితనం వచ్చేసింది. నా బిడ్డన్నా అటు జోలికి పోకుండా ఉంటాడేమో అనుకుంటే ఆడేమో నా మాట వినకపాయే. ఏదన్నా గట్టిగా అంటే ఏదో ఒక ముఠాలో లేనిది బ్రతకలేమంటాడు.
0: అవును రంగయ్య, నేను సంవత్సరం నుండి ఈ ఊళ్ళో యువకులందరికీ చెప్తూనే ఉన్నా, అయినా నా మాటలు వాళ్ళ చెవులకు ఎక్కడం లేదు.
1: దేనికైనా కాలం కలిసి రావాలి బాబు. ఎట్టాగైనా చేసి మీరే మార్చాలి ఆడిని. చదువుకున్నాడు బాబు, మీ ప్రయత్నాలు మాత్రం మానొద్దు. బాబు, అక్కడ వాడు వాళ్ళ స్నేహితులు వస్తున్నారు, మళ్ళీ ఒకసారి చెప్పి చూడండి అయ్యా, ఏమన్నా వింటాడేమో. నేను వస్తానయ్యా.
0: అలాగే రంగయ్య.
2: ఆ బ్యాంక్ మేనేజర్ ఇటే వస్తున్నాడ్రా.
3: అబ్బా, వాడుంత పిరికోళ్ళలాగున్నాడ్రా, కొట్టుకోవద్దంటాడు, బాంబులు వేసుకోవద్దంటాడు.
2: అవునరా బాబు, ఈ మధ్య బ్యాంకుకు ఎవడు పోయినా ఇదే సదట.
3: అరే, వాడిడే వస్తున్నాడ్రా, పద మనం ఆ సందులో పడిపోదాం, లేకపోతే బుర్ర తింటాడు.

0: నాన్నగారు ఉన్నారా?
1: ఉన్నారు. అన్నతో నీకేం పని? ఎల్లెళ్ళు ఎప్పుడు ఈ పక్కకు రాకు.
0: ఆయనతో మాట్లాడాలి.
1: మా ఎక్స్పర్ట్ వాడి మనిషివి, నీతో మాటలేంటి? వెళ్తావా లేదా?
2: ఏంట్రా గొడవ?
1: చూడనా, ఆ బ్యాంక్ మేనేజర్ ఒకటే గొడవ పెడుతున్నాడు. నీతో మాట్లాడాలంట, తన్ని పంపేయమంటావా?
2: వద్దులేరా, ఆయనతో మనకేటి శత్రుత్వం? మనల్ని ఏమి చేయలేడు కానీ రమ్మను.
1: అన్న రమ్మంటున్నాడు, ఎల్లు.
0: బాగున్నారా శివన్న గారు?
2: బాగానే ఉన్నాం కానీ మాకు చాలా పనులున్నాయి. తొందరగా నువ్వు చెప్పదలుచుకునేది ఏదో చెప్పు.
0: శివన్న గారు, మీ మీ కక్షలతో ఎందుకు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటారు? ఎందుకు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటారు? మీతో పాటు ఎంతోమంది అమాయకులు బలవుతున్న విషయం మీకు అర్థం కాలేదా?
2: ఈ విషయం నువ్వు నీ ఫ్రెండ్ శేఖర్ గారు కూర్చొని తీరిగ్గా మాట్లాడుకోండి. అయినా
1: అన్న జీప్ రెడీ
2: వస్తున్నాన్రా. నువ్వు వెళ్ళిరా.

0: ఎందుకు అలా ఏడుస్తున్నారు?
1: ఏముంది బాబు, ఈ ఊరికి ఇది మామూలే కదయ్యా. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బాంబులు వేసుకుని చంపుకున్నారు. ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నారు. ఆ సుధాకర్ గారి ఇంట్లో ఆడొక్కడే మిగిలాడు. ఇప్పుడు ఎంత ఏడిస్తే ఏం లాభం?
2: సుధాకర్, నువ్వు ఏడుస్తున్నావా? మీరంతా ఏడుస్తున్నారా? ఏడవండి, బాగా ఏడవండి. బాగా చంపుకోండి, నరుక్కోండి. ఒకళ్ళనొకరు చంపుకోకపోతే పిరికి పందాలనుకుంటారు. చంపుకోండి.
3: ఎందుకు సార్, చచ్చిన పాముని ఇంకా చంపుతారు?
2: అవునయ్యా, నేను పిరికి వాడిని కదా. పాంపులంటే నాకు భయం. అమ్మో, చావంటే భయం నాకు.

లేకపోతే ఏందయ్యా? రోషం పౌరుషం అంటారు కదయ్యా. రోషం అంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం కాదయ్యా. ఎవడో స్వార్థపరుడి కోసం మన రక్తం చిందించడం కాదయ్యా పౌరుషం అంటే. మీకు నిజంగా రోషం ఉంటే, మీకు పౌరుషమే ఉంటే, ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి ఎంగిలి కూడు ఆశపడకుండా స్వతంత్రంగా బ్రతకండి, అది రోషం అంటే. ఒక భూస్వామి కోసము, ఒక ముఠా నాయకుడి ప్రాణాల కోసము, ఒక రాజకీయ నాయకుడి స్వార్థం కోసము మన తోటి వాళ్ళను, మన సాటి మనుషులను చంపడం కాదయ్యా. అందరూ కలిసి ఊరి మీద పడి దోపిడీ చేసే దొంగలను ఎదుర్కోండి, మీ శ్రమను దోచుకుంటున్న నీచులను ఎదుర్కోండి, మీ శ్రమకు తగిన ఫలితాన్ని నిజాయితీగా సాధించండి, అది అది పౌరుషం అంటే. మీకు చావంటే భయం లేకపోతే ఎవరి కోసమో ప్రాణాలు వదిలే బదులు సైన్యంలో చేరి మన దేశమాత కోసం ప్రాణాలు అర్పించండి, వీరమరణం పొందండి, అది త్యాగం అంటే. అవును సుధాకర్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరంతా కలిసికట్టుగా ఉండండి, కష్టపడి పనిచేయటం అలవాటు చేసుకోండి, ఎవరి దగ్గరో తొత్తులుగా పనిచేయటం మానండి, మీ పొలాల్ని మీరు సాగు చేసుకోండి, అది చాలకపోతే మరేదైనా చేసి ఆర్థికంగా స్థిరపడండి, అధిక వడ్డీలకు అప్పులు చేసి అది తీర్చలేక మీ పిల్లల్ని వెట్టి చాకరీ చేయిస్తున్నారు, మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకోండి, ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక విధాలుగా సహాయపడుతుంది, మీకు రావాల్సిన వాటి కోసం అధికారులను నిలదీసి తెచ్చుకోండి, చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను ఉపయోగించుకోండి, అంతేగాని అర్థం లేని పౌరుషాలతో మీ జీవితాలను నాశనం చేసుకోకండి. చదువుకున్న యువకులు మీరు మీ చదువును మన ఊరి బావు కోసం ఉపయోగించండి. మీ భార్య బిడ్డలు కలకాలం చల్లగా హాయిగా ఉండాలంటే ఈ రాక్షస కృత్యాలు మానండి, ఈ అనాగరిక సంస్కృతికి చరమగీతం పాడి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు ఇవ్వండి.

0: రారా రాజు, బాగున్నావా?
1: ఆ ఏదో లేరా, ఇలా ఉన్నాను. ఎందుకో రమ్మన్నావట?
0: నిన్ను చూసి చాలా రోజులైంది కదరా. రే సారు, కాఫీ తీసుకురండి.
1: ఆ ఇప్పుడే వద్దులేరా.
0: రాజు, నువ్వు వచ్చిన కొత్తలోనే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చావు. హాయిగా ఉద్యోగం చేసుకోక నీకెందుకు చెప్పు మా ఊరి గొడవలని. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో.
1: నువ్వు చెప్పదలుచుకుంది ఇదేనా? ఆ రోజే నేను చెప్పాను ఈ ఊరి వాళ్ళని మారుస్తాను అని. నేనన్నమాట అమలు చేస్తుంటే నీకు భయమేస్తుందా? నువ్వే నేను చెప్పిన మాట విని ఈ కక్షలు పార్టీలు వదిలే.
0: రాజు, మా పరిస్థితి నీకు అర్థం కావడం లేదురా. అసలే
2: అన్నా అన్నా, ఆడు ఆడు మనుషులు జీప్లో ఊళ్ళోకి వస్తున్నారటనా? నువ్వు చెప్పినట్టు పాత మిద్దికాడు గడ్డిలో బాంబులు పెట్టాం. ఈ దెబ్బతో ఆడు ఆడు మనుషులు కథమైపోతారన్నా.
0: మంచి పని చేశావు, నా పగ చల్లారే రోజు వచ్చింది.
1: ఈ మూర్ఖత్వం వదిలిపెట్టు, మనిషిగా బ్రతుకురా. ఆ బాంబులు వెంటనే తీసేయచ్చు, మానవ రూపంలో ఉండే దానవుడి కాకు.
0: ఓరా పిచ్చివాడా,
1: అయితే నేనే వెళ్ళి ఆ బాంబులు తీసివేస్తాను, వస్తా.
0: రాజు ఆగు, ఒరే రాజు, ఒరే వీడు అనంత పని చేస్తాడు, వాడిని పట్టుకో.

ఎంత పని చేశావురా, ఎంత పని చేశావు రాజు, ఎంత పని చేశావు? మమ్మల్ని మార్చడం కోసం నిన్ను నువ్వే బలి చేసుకున్నావా రాజు? రాజు రాజు రాజు

0: శివన్న ముఠా కూడా మారిపోయారు. ఆ రోజు నుండి మేమిద్దరం ఈ గ్రామం బాగు కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశాం.
1: ఇదంతా జరిగి ఎంతకాలమైంది?
0: 3 ఏళ్ళు. సరిగ్గా 3 ఏళ్ల క్రిందట ఈరోజే రాజు బాంబులకు బలయ్యాడు.
1: కాదు, మీ మూర్ఖత్వానికి, మీ రాక్షసత్వానికి బలయ్యాడు.
0: అవునరా, నిజం. ఆ మంచి మనిషిని చంపుకున్న పాపం ఊరికే పోదు. కానీ రాజు ఆశయాలకు ఆదర్శాలకే మేము ఈరోజు కట్టుబడి ఉన్నాము. అతడి మార్గంలోనే నడుస్తున్నాము.
1: మీలో వచ్చిన ఆ మార్పు చాలు, మీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినట్టే. అదేమిటి, ఆ విగ్రహం దగ్గర అంతమంది గుమికూడారు?
0: అవును, ఈరోజే రాజు ఆహుతైన రోజు. ఈరోజు ఊళ్ళో వాళ్ళంతా అక్కడ చేరి శ్రద్ధాంజలి ఘటించి ప్రతిజ్ఞ చేస్తాం. ఈ ఊరి బాగు కోసం కృషి చేస్తామని, కక్షలు కార్పణ్యాల జోలికి వెళ్ళమని. అందుకే ఈ సమయానికి ఇక్కడ ఉండాలనే త్వర త్వరగా బయలుదేరి నిన్ను తొందర పెట్టాను.
1: పద బాబా, మీ శ్రద్ధాంజలిలో నేను పాలు పంచుకుంటాను. నువ్వు చెప్పిన కథ విన్న తర్వాత నా జీవితానికి ఓ గమ్యం ఏర్పడినట్టు తోస్తుంది.
0: చాలా సంతోషం. పద.

0: ఇంతవరకు మీరు వెలుగు వైపు నాటిక విన్నారు. రచన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: రాజు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, వీరశేఖర్ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, రాజేష్ శ్రీ ఏ బాలకృష్ణ, శివన్న శ్రీ సి రమణమూర్తి, రంగయ్య శ్రీ పిఎస్ జానీ బాషా, సుధాకర్ శ్రీ కేవీ కృష్ణ, ఇంకా శ్రీతులు ఎన్ వెంకటేశ్వరరావు, కె లక్ష్మణ్, కె వెంకటేశ్వర్లు, ఎస్ శ్యాంబాబు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.
1: శ్రోతలంతవరకు వెలుగు వైపు నాటిక విన్నారు. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
3: PM जय अब गरीबों की जय बन गई है.

0: ಆರೋಗ್ಯ ವರದಾನ.
1: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం. ఈనాటి సంధ్యారాగం కార్యక్రమంలో ముందుగా సిక్స్త్ సెన్స్ చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన పాట, సంగీతం హరీష్ జయరాజ్.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై సంధ్యారాగం కార్యక్రమం. కార్యక్రమం తర్వాత ఘర్షణ చిత్రం కోసం శ్రీనివాస్ ఆలపించిన పాట, సంగీతం హరీష్ జయరాజ్.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: కార్యక్రమంలో తర్వాత శక్తి చిత్రం నుంచి ఈ పాట

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: సంధ్యారాగం కార్యక్రమంలో తర్వాత గంగోత్రి చిత్రం కోసం ఎస్పి చరణ్ మాలవిక ఆలపించిన పాట

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: సంధ్యారంగం కార్యక్రమంలో చివరిగా మన సంతా నువ్వే చిత్రం నుంచి ఈ పాట.

0: వింటపాటుతో ఇవాల్టి సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా బురద పుల్లా సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 ప్రసార విరాలు. 6:25 అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం బృందగానం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో మిశ్రమ పంటల్లో రైతు అనుభవాలు. గూడూరు గ్రామ రైతు ఎల్లప్పగారి అనుభవాలు. మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు ఉంటాయి రేపు. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్. 8:00 జానపద సంగీతం. 8:15 చిత్రసీమ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం. 10:00 ఏకచిత్రగానం. 10:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం.

పదకొండు గంటలకు హిందీలో, 11:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఈరోజు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్యాంకులు ఇచ్చే రుణాలు రైతు భవిష్యత్తును, యువత ఆశయానికి, మహిళా సాధికారతకు, పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తాయన్నారు. గతంలో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాల్సి వచ్చేదని, అయితే ఇప్పుడు బ్యాంకులే మన దగ్గరకు వచ్చి రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి పోలవరానికి, విశాఖ స్టీల్ ప్లాంటుకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 40,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాలని నిర్వహించడం గర్వ కారణం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది.
0: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో ఈరోజు జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని అవుట్ రీచ్ కార్యక్రమం చేపట్టామని, మైక్రో ఫైనాన్స్ కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవడం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే వ్యాపారులు, మహిళలకు ప్రయోజనం అందుతుందన్నారు. బ్యాంకులు గ్రామ గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని, అర్హత ఉంటే రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: తోపుడు బండిలో పెట్టుకుని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులు కూడా గ్యారంటీ లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్లి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళ మనం లోన్ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంకు వెళ్తుంది. గ్రామంలో ఉండి అర్హత
0: వర్జీనియా పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలి.

అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టొబాకో బోర్డును కోరారు. పొగాకు కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ, గత 4 రోజులుగా పొగాకు కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని, రోజుకు సుమారు 850,000 కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గరిష్టంగా కిలోకు 250 రూపాయల వరకు ధర లభిస్తోందని, మరింత మెరుగైన ధర వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును కోరారు. అలాగే తక్కువ నాణ్యత గల పొగాకును సాగు చేసిన రైతులు కూడా నష్టపోకుండా వారికి గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు సంస్థలతో చర్చించాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా రైతులకు స్థిరమైన గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్తో ఈరోజు సమావేశమై 5 అత్యంత కీలకమైన పెండింగ్ ప్రతిపాదనల నివేదికను సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కార్యదర్శి సానుకూలంగా స్పందిస్తూ, వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నెల రోజుల్లోనే స్పష్టమైన రూపాన్ని తీసుకువస్తామని, త్వరలోనే సర్క్యులర్ను జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సమర్పించిన ప్రతిపాదనల్లో రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కేంద్రాన్ని నెలకొల్పడం, లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించడం, విజయవాడలో అత్యాధునిక కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం, కడపలో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ రాష్ట సచివాలయంలో ఎల్నినో ప్రభావంపై పలు శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేసి ప్రాణ ఆస్తి పంటల నష్టాన్ని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. హైరిస్క్ రైతు సేవా కేంద్రాలు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితులను ప్రతిరోజు పర్యవేక్షించాలని, రైతులకు నిరంతరం సాంకేతిక సలహాలు అందిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు, తక్కువ కాలపరిమితి పంటలు, డ్రై సోయింగ్ను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. మిగులు జిల్లాల నుంచి కొరత జిల్లాలకు పశుగ్రాస రవాణా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి మండలంలోనూ కనీసం ఒక పశు శిబిరం ఏర్పాటు చేసి పశువులకు తాగునీరు, పశుగ్రాసం, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సాయి ప్రసాద్ చెప్పారు. రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులపై రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏడీసీఎల్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తయ్యే సమయానికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. దేశ సర్వతోముఖాభివృద్దికి రైల్వేలు కీలకమని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అమృత్ భారత్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా తెలియజేశారు. ఇందులో భాగంగా 12.56 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ది చేసిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. దేశ ఆర్థిక సామాజిక ప్రగతిలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, దేశాన్ని ఏకం చేసే ఏకైక అతిపెద్ద సంస్థ రైల్వే మాత్రమే అని పేర్కొన్నారు. కాగా నేడు ప్రధానమంత్రి ప్రారంభించిన రైల్వే స్టేషన్లలో రాష్ట్రంలోని కంభం, రాయనపాడు స్టేషన్లు కూడా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రానున్న 2 రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని, బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాలువ చివరి భూముల వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

0: అన్నారు. సెంట్రల్ డెల్టా వాటర్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో భాగంగా ఆయన ఈరోజు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, ఐతాబతుల ఆనందరావులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక నుండి సమనసలాకుల వరకు పర్యటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్దిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజన కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు, 6:30 సూక్తి సుధ, 6:35 పొలం పనులు, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:15 కాంత్రికలు కార్యక్రమంలో లలిత గీతం ఒక పరిశీలన, శ్రీమతి వేదుల జానకి గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి కాంత్రికలు కార్యక్రమంలో. 8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి, 10:00 వస్తైక కుటుంబం, 10:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు, 11:00 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 12:40 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు, 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి, 2:30 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, ఇక రేపు సాయంత్రం 5:00 వాన చినుకులు నాటిక వింటారు, అనంతరం సంధ్యారాగం, 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి,

నిమిషాలకు ప్రసార వివరాలు, 6:25 అభిరుచి, 7 కుటుంబ సంక్షేమ గీతం బృందగానం. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో లాభదాయకంగా గొర్రెల పెంపకం యాజమాన్యం ప్రయోజనాలు గురించి బేతంచెర్ల మండలం సీతారామపురం గ్రామ పశు వైద్యులు డాక్టర్ ఎస్ శంషాద్ బేగం గారి ప్రసంగం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు ఉంటాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో 7:45 మహిళ ప్రభ, 8:00 హలో కర్నూల్ ఎఫ్ఎం, 8:40 లలిత గీతం, 9:30 హరిహరన్ ఆలపించిన హిందీ గజల్స్ వింటారు. 10:00 ఏకచిత్రగానం శీర్షికన నువ్వు నేను చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా స్వయంవరం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట, ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర. అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికేపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. అలాగే కర్నూలు చిత్తారి వీధి నుండి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మీ, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం కార్యక్రమంలో ముందుగా స్వయంవరం చిత్రం కోసం ఈ పాట.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత గాజుల కిష్టయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట గీతం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధీర త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి జయన్న, మోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాంశ్, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రశాంత్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహారావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభరాణి, అశోక్ బాబు, అలాగే వరంగల్, కరీమాబాద్, బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరందరి కోసం గాజుల కిష్టయ్య చిత్రం నుంచి ఈ పాట. ముందు ఒక వాణిజ్య ప్రకటన.
4: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: నూట 2.4 ప్యాకెట్స్ పై అభిరుచి కార్యక్రమంలో తర్వాత కిరాయి దాదా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, అలాగే సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరందరి కోసం కిరాయి దాదా చిత్రం కోసం ఈ పాట

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ చాయిలజ ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇంద్రమ్మ కాలనీ నుండి దేశామి సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, నాగమ్మ, మేరమ్మ, సరోజమ్మ, కల్పన, ఆరాధ్య, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపూర్ కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, ఆవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, ప్లెసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మహమ్మద్ సనతుల్లా, మహమ్మద్ సుబాన్, మహమ్మద్ రజాక్,

అలాగే సికింద్రాబాద్ బుర్దిగడ్డ ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు సక్కుబాయి నరసింహ ఎల్లమ్మ గండమ్మ గండయ్య ముత్తమ్మ నిర్మల నరేందర్ శాంతి రేణుక లావణ్య స్వరూప శిరీష వివేక్ రజిత విమల శ్రీనివాస్ రాజ్కుమార్ లలిత శ్రీజ అభిలాష్ అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య చంద్రకళ రాధిక రజిత సునీత చిట్టి రిక్కి అలాగే రంగారెడ్డి జిల్లా కర్తల నుండి కాన్గల గోపాల్ మహేశ్వరి ప్రవళిక విష్ణు వర్ధన్ విఘ్నేష్ వీరందరి కోసం సాగర సంగమం చిత్రం నుంచి ఈ పాట

0: ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత తల్లిదండ్రుల చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు మధుర నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ్, విజయ కృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ఉపజ్ఞ, ప్రణీత్,

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా

మద్దూరు నగరం నుండి కాటిగారి ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ్, విజయ, కృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ఉపజ్ఞ, ప్రణీత్, నవిజ్ఞ, అలాగే శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరి, సమ్రిన్, ఉమే సల్మా, లుబానా, అహిల్, షహాన్, ముజామిల్, గోరా వీరి మిత్ర బృందం. అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, సుధీర, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్ష్, స్వరూపరాణి, లక్ష్మణరావు, రాజశేఖర్, పూల ఈశ్వరరావు. అలాగే రాజన్న, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాస్పూర్ విలాస్సాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనిస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహిస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ వీరందరి కోసం తల్లిదండ్రుల చిత్రం నుంచి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా రుద్రనేత్ర చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుగుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమరకుర్తి గ్రామం నుండి బొమ్మితేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంకి రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, సుంకె కార్తిక్, అమరేందర్, శేఖర్, కోసుకి భిక్షపతి, ఈశ్వర్, వీరందరి కోసం ఈ పాట

0: ఇంతటితో ఇవాల్టి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం బృందగానం. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

సంక్షేమ గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కి వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశ అధ్యక్షులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంటు స్పీకర్ ఇగోర్ గ్రోసుతో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశ అధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టిజన్ని అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్ట్రపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్ ప్రభృతులను కలుసుకుంటారు. అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సునుద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రాష్ట్రపతి ముర్ము జరిపే ఈ 3 దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి హర్యానాలో 12,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
1: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా సోనీపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. मैं आप सभी को, पूरे देश को भारतीय रेल की आधुनिकता से जुड़े इस बड़े कदम के लिए बहुत बहुत बधाई देता
0: हूं. భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయం.

0: చేయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన, గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
1: జీంద్ మే హైడ్రోజన్ బనానే కా ప్లాంట్ లగాయా గయా హై. ఉస్ హైడ్రోజన్ సే బిజ్లీ బన్తీ హై ఔర్ ఉస్ బిజ్లీ సే ట్రైన్ చల్తీ హై. కోయి ధువా నహీ, కోయి పెట్రోల్ యా డీజల్ కీ రిక్వైర్మెంట్ నహీ, ఏక్దమ్ సాఫ్ స్వచ్ఛ ఔర్ సిర్ఫ్ నికల్తా హై పానీ కీ బూందే. మే ఇస్ బడీ ఉపలబ్ధి కే లియే భారత్ కే నేతృత్వ కో మాన్య ప్రధానమంత్రి జీ కో ఔర్ భారత్ కే ఇంజనీయర్స్ కీ టెక్నికల్ క్షమతా కో సల్యూట్ కర్తా హూ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ జరిమానాలు, నష్టపరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డీఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% చొప్పున జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజమి ఒకుహరా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పివి సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫైతో తలపడతారు. మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత పివి సింధుకు ఈ ఏడాది ఇది 3వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర

మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశం మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమలు. ఈనాటి పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా మిశ్రమ పంటల్లో గూడూరు మండలం రైతు శ్రీ పీజీ ఎల్లప్ప గారి అనుభవాలు, సాంప్రదాయ వ్యవసాయం, సంభాషణ, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, కొన్ని జానపద గీతాలు ఉంటాయి ఈరోజు పల్లె సీమలు కార్యక్రమంలో. ముందుగా మిశ్రమ పంటల్లో గూడూరు మండలం రైతు శ్రీ పీజీ ఎల్లప్ప గారి అనుభవాలు. మిశ్రమ పంటల్లో వారికి ఉన్నటువంటి అనుభవాల గురించి మనతో పంచుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు గూడూరు మండలం రైతు ఎల్లప్ప గారు. ముందుగా వారిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి ఎల్లప్ప గారు.
1: నమస్తే సార్.
0: ప్రస్తుతం మనము చాలా మటుకు ఎకరాలు ఎకరాల్లో ఒకటే పంటను వేస్తూ రైతు ఒకే పంటని తీసుకోవడానికి వస్తే ఒకవేళ ఆదాయం వస్తుంది, లేదంటే ఒకవేళ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ పూర్వకాలంలో మిశ్రమ పంటలు ఎక్కువగా వేసేవాళ్ళు, ఒక పంట నష్టమైనా ఇంకో పంట ఆదాయం రావడానికి అవకాశం ఉండేది. ఈ మధ్యకాలంలో మరి రైతులు ఎక్కువగా ఈ కమర్షియల్ క్రాప్స్ వేసుకోవడము, ఎకరాల ఎకరాలు అవే పండించడం వల్ల ఒకసారి రాబడి వస్తుంది, ఒకసారి దిగుబడి తగ్గే అవకాశం ఉంది, ఒకసారి నష్టాల బాటలో కూడా ఉంటున్నాడు రైతు. కాబట్టి ఈ మిశ్రమ పంటల వల్ల ఉపయోగం ఏమంటారు, మీకు వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు ఈ మధ్యకాలంలో?
1: సార్, మనకున్న 4 ఎకరాల పొలంలో సార్ ఒకే పంట వేసుకుంటే ఆ పంట నష్టం వచ్చిందంటే రైతు కోలుకోలేరు సార్. అట్లా కాకుండా ఈ చీడపీడలది ఇప్పుడు ఎక్కువైంది సార్. ఈ పచ్చదోమ తెల్లదోమ అది విపరీతంగా పత్తికి ఆముదంకి రావడం చాలా ఎక్కువైంది. దానికని మేము చుట్టూ నేను నాబార్డులో క్లబ్ ఉండి మాది అప్పుడు 2006 నుంచి మేము క్లబ్లో ఉన్నాం సార్. అప్పటి నుంచి సారళ్ళు వాళ్ళు డాట్ సెంటర్లు ఆర్ఆర్ఎస్ వాళ్ళు సైంటిస్టులు బార్డర్ క్రాప్ ఖచ్చితంగా వేయాలని చెప్తే అప్పుడు చుట్టూ 6 సార్లు జొన్న వేసినాం సార్.
0: రక్షక పంట
1: 6 సార్లు జొన్న, పత్తిలో 6 సార్లకి 1 సార్లు కంది, అక్కడక్కడ ఆముదం మొక్కలు, మరి అక్కడక్కడ జొన్న. అట్లా వేయడం వలన మనకు ఒక పంట పోయినా ఒక పంట మనకు చేతికొస్తుంది సార్. ఇప్పుడు జొన్నలో కూడా సార్ కొత్తగా రకాలు వచ్చినాయి సార్. ఇప్పుడు మనకి రాయచూరు జొన్నలే తినాలనేది లేకుండా బార్డర్ క్రాప్ కు ఇప్పుడు నంద్యాల 5 రకం వేసుకుంటే రాయచూరు జొన్న అంతా మొత్తం టేస్ట్ అట్లే ఉంటుంది, అన్ని బాగుంటుంది సార్. మనకు కావలసినవి అన్ని ఒకే 2 ఎకరాల పొలంలోనే చేసుకునవచ్చు సార్. ఇప్పుడు కంది వస్తాయి సార్, దాంట్లోనే మనం అలచంద వేస్తాం సార్ కింద, అలసంద, మినుములు, అట్లాంటివి 2-3 పంటలు, నూలు. మనకు పత్తి వచ్చేసి మనకు డబ్బుకు వస్తుంటది సార్. మనకి తిననికే కందులు వస్తుంటవి, మినుములు వస్తుంటది, నూలు వస్తుంటాయి, చుట్టూ జొన్నలు వస్తుంది. ఇట్లా రైతుకు కొనేది లేకుండా కొంచెం చాలా ఉంటుంది సార్ మిగులు పాటు. దాంతో పాటు ఈ దోమ అది పురుగు కంట్రోల్ అవుతుంది సార్. ఆముదముకి లద్దె పురుగు ఇది గుడ్లు పెడుతుంది. మనం చేంజ్ ఉనికని పోయినప్పుడు ఆ గుడ్లు చూసి ఒక ఆకు తెంపేసి ఒక రుద్దితే అయిపోయారు సార్, మొత్తం గుడ్డును చంపేయవచ్చు. అట్లాని మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మిశ్రమ పంట వేస్తున్నాం సార్.
0: మిశ్రమ పంటలు వేస్తున్నారు సార్? మామూలు 4 ఎకరాల్లో మిశ్రమ పంటలు వేస్తున్నారు?
1: 4 ఎకరాలు సార్. ఈ సంవత్సరం కూడా వేసినా సార్, పత్తిలో 6 సార్లకు 1 కంది వేసిన, జొన్న వేసిన, జొన్న 3 సంచులు అయింది, పత్తి వచ్చేసి ఎకరకు 9 క్వింటాలు వచ్చింది. మామూలుగా ఇది కంది వచ్చేసి మొత్తం 3 ఎకరాలన్నర మీద 4 ఎకరాలు వేస్తారు సార్. 4 ఎకరాల్లో 6.5 క్వింటాలు అయింది సార్ కంది. మంచి పంట సార్, ఇంకా మనకు కందులు వచ్చాయి, దాంట్లో ఇన్ని నూలైనాయి, జొన్నలైనాయి, మనకి పత్తి వచ్చింది. ఒకే పంట లేకుండా మనకి నోటు ఇంటికి అవసరానికి వచ్చేటి కూడా అన్ని వచ్చినాయి కదా సార్, మనం కొనకుండా. అదే ఖర్చు తగ్గించుకుంటాం. మనకి పెస్ట్ కంట్రోల్ కూడా అయితే సార్ చాలా ఇది పెస్ట్ కంట్రోల్. నేను అంతా కలిస్తే 2 సార్లు కొట్టింట సార్ స్ప్రే మందు, 3 సార్లు అంతే. అది కూడా వేప నూనె అంతే, కొద్ది మందులు అంతే సార్. ఎక్కువ అయితే మేము పెట్టలేదు సార్, ఫర్టిలైజర్ కూడా తక్కువనే. ఇవి ఆకు రావడం వలన భూమిలో బలం కూడా పెరుగుతుంది. కంది ఆకు రావడం వలన, ఈ అలచంద ఆకు రావడం వలన దాని వేరు

0: బుడిపేల నుంచి నత్రజని ఉంటది అట్లే, అట్లా కూడా ఉపయోగమే సార్. ఈ రక్షక పంట మనకి గాలికి వచ్చే దోమ, తెల్ల దోమ గాని పచ్చ దోమ గాని ఈ జొన్న క్రాప్, బార్డర్ క్రాప్ రక్షక పంటగా ఉంటది సార్. దీని వలన చాలా ఉపయోగాలు సార్. ఇంత కొంచెం మన తాతల కాటు నుంచి సేద్యం చేస్తున్నారు సార్. అప్పుడు ఇప్పుడు ఏమంటే ఈ మధ్య కాలంలో మనం ఒకే పంట అని మనం చేసుకుని నష్టపోతున్నాం సార్.
1: ఒకటి, ఆహార పంటల కంటే కమర్షియల్ పంటలు ఎక్కువ పండిస్తున్నారు ఈ మధ్య కాలంలో. అసలు పశుగ్రాసాలు కూడా తగ్గిపోతున్నాయి. పశుసంపదకు మరి పశుగ్రాసాలు తగ్గిపోవడం వల్ల కూడా పశుసంపద కూడా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువైపోతుంది. మిశ్రమ పంటలు వేసినప్పుడు ఒక అంటే ఒకటి కమర్షియల్ క్రాప్ వస్తుంది, మనకి ఇప్పుడు పశుగ్రాసం ఒకటి వస్తుంది, ఒక ఆహార ధాన్యం మనం తినేటువంటి ఆహారానికి కూడా, అంటే ఇన్ని రకాల మిశ్రమ పంటలు వేయడం వల్ల ప్రతి దానికి ఉపయోగకరంగానే ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మనకి చీడపీడలు తగ్గిపోతున్నాయి. ఇంకొకటి చీడపీడల వల్ల మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది, కాబట్టి ఈ మిశ్రమ పంటల వల్ల మనకి అన్ని తక్కువ
0: వెరైటీస్ కూడా సార్. ఇప్పుడు కొత్త రకాలు ఆర్ఆర్ఎస్ వాళ్ళు రూపొందించినవి, కొత్త రకాలు కూడా సైంటిస్టులు మాకు ఇచ్చి మా ద్వారా చేపించి రైతులకు చూపించమని కూడా చేస్తున్నారు సార్. మేము ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఆ విత్తనాలు వేసి శనగలో JG11 కాటు నుంచి ఫౌండేషన్ వేసినాం సార్. ఇప్పుడు ఈ సంవత్సరం 8776 వేసినాను, అది కూడా అసలు లేట్ వేసినా సార్. లేట్ వేసినా నాకు 5 క్వింటాల్ వచ్చింది పత్తి అయిపోయిన తర్వాత. మంచి పంట, ఒక తడి నీళ్ళు కానీ కట్టింటే ఇంకా బాగొచ్చు సార్, మంచి వెరైటీ.
1: మామూలుగా ఈ మనకి మిశ్రమ పంటలు వేసేటప్పుడు మరి విత్తన శుద్ధి అన్ని చేపిస్తుంటారా మీరు?
0: విత్తన శుద్ధి అంటే మెయిన్ ఈ సంవత్సరం సార్ కొత్తగా ఇంతకు ముందు చేయాలనుకున్నట్టు ఇప్పుడు నేను ఈ సేద్యం చేస్తాను సార్. ఇది గో ఆధారిత సేద్యం దాని కింద. ఇప్పుడు విత్తన శుద్ధి అంటే బీజామృతం విత్తన శుద్ధి చేస్తాం సార్. ఇప్పుడు దీని కూడా సార్ పత్తికి దానికి దోమ ఎక్కువ వస్తే మనకి ఆవు పాలు 2 లీటర్లు తోడేసుకొని అది ఒక 2 రోజుల తర్వాత ఆ 2 లీటర్ల పెరుగుకు 6 లీటర్లు నీళ్లు పోసి బాగా ఒక 1 వారం రోజులు మగ్గనీయాలి సార్. బాగా మరుగుతుంది సార్ అది మజ్జిగ. అంత బాగా వచ్చిన తర్వాత దాంట్లో కొంత ఇంగువ, కొంత పసుపు, కొంత సున్నం 100 గ్రాములు సున్నం కలిపి మనం స్ప్రే చేసుకుంటే సార్ ఎటువంటి పెస్ట్ గాని పురుగు గాని రాదు సార్. అసలు ఏది తెల్ల దోమ గాని పచ్చ దోమ గాని పిండి నల్లి గాని ఏదైనా కంట్రోల్ అవుతుంది సార్. నేను దీనికి అనుభవపూర్వకంగా చెప్తాను సార్, నేనే చేసి పక్కన 3000-4000 పెట్టి మందు కొడితే కూడా నేను ఇది కొట్టి లేదు సార్, అసలు దోమనే లేదు.
1: ఇంకొకటి మనకి పంటల మార్పిడి అనేది కూడా ఇక్కడ జరిగిపోతూ వస్తుంటది.
0: పంటల మార్పిడి కూడా ఉండాలి సార్. పంట మార్పిడి చేస్తేనే పంట కూడా బాగా అవుతుంది సార్, ఏగిలైతుంది మనకు, భూసారం పెరుగుతుంది కూడా, కొంత మనకి పెస్ట్ కూడా తక్కువ వస్తుంది సార్. దీనికి వేసిన దానికి అయితే ఎక్కువ వస్తుంది సార్ దానికి పెస్ట్. పంట కూడా తగ్గుతుంది సార్ అది. అప్పుడే ఇళ్ళు వేసినది వేస్తే అదే ఏరు అంతే ఉంటుంది సార్.
1: అంటే మిశ్రమ పంటలు వేసినప్పుడు మనం రకరకాల పంటలు వేస్తుంటాం కదా.
0: ఇప్పుడు అందుకే సార్ పత్తిలో కూడా ఇప్పుడు పత్తి వేసింటాము, పత్తికి మధ్యన చెట్టుకు మధ్యన మొక్కజొన్న వేసుకుని వస్తుంది సార్. మొక్కజొన్న వేసుకుంటే కూడా మనకి ఈజీగా ఒక 10 క్వింటాల వరకు మొక్కజొన్న వస్తుంది సార్. మరి పత్తి మామూలుగా వస్తుంది. మరి కంది ఒక 6-8 సార్లకు వేసుకుంటే కంది వస్తుంది సార్. ఈ పద్ధతి ఇటు మహారాష్ట్ర సైడ్ మధ్యప్రదేశ్ లో మమ్మల్ని పంపించినప్పుడు మేము చూసి వచ్చినాం సార్. అక్కడ చూసి వచ్చి మేము ఇక్కడ చేస్తున్నాం.
1: అంటే మన సైడ్ కూడా పూర్వకాలంలో వేసేవాళ్ళు, ఈ మధ్య కాలంలో రాను కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ
0: జొన్నలు అట్టాటి వేస్తుండే సార్. ఇప్పుడు మొక్కజొన్న వేసుకుని వచ్చు సార్, ఇది మంచి ఉంది.
1: వేరుశెనగ వేసినప్పుడు కూడా వేరుశెనగలో
0: కందెక్కిడి, సద్దక్కిడి, జొన్న అక్కడి మేమే వేస్తుంటాం సార్. ఇంతకు మునుపు మా మేము చిన్నగా ఉన్నప్పుడు మొత్తం అక్కిళ్ళు పెడుతుండే సార్. 9 సార్లకు ఒక అక్కిడి జొన్న, 12 సార్లకు ఒకటి కంది, మరి ఆ కందిలో మినుములు, అలసిందలు, మనకి కావాల్సినవి అన్ని బుడ్డలు కాసేటివి, పేసులు అన్ని వేసుకుంటుండే సార్. మా ఇవ్వ దినాం తెంపుకొని వచ్చి చేస్తుండే ఇంటికి. చుట్టూ బార్డర్ క్రాప్ జొన్న, అప్పుడు పునాస జొన్నాలని వేస్తుంటే అవి కూడా బాగా కాస్తున్నాయి సార్. అసలు
1: అవునండి, అటు మనకి ఆహార పండగ అయితేనే మరి వ్యాపార పండగ అయితేనే మరి పశుగ్రాసాలు కూడా మనకి
0: పశుగ్రాసంకి వస్తుంది. ఇట్లా చేనుకి పురుగు రాకుండా దోమ రాకుండా కంట్రోల్ అవుతుంది. మనకు రైతుకు ఒక పంట నష్టపోయినా ఒక పంట వస్తుంది సార్, ఏదో ఒకటి
1: ఖచ్చితంగా వస్తుంది. ఒక పంట నష్టపోయినా ఇంకో పంట వస్తుంది మనకి. ఒకవేళ 2 పంటలు వచ్చినా
0: ఇట్లా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినందుకు అన్ని బాగా వచ్చినాయి సార్. కంది బాగా వచ్చింది, పత్తి బాగా వచ్చింది, జొన్న కూడా బాగా వచ్చింది. ఓ సంవత్సరం వర్షాలు లేని సంవత్సరం కొంచెం ఒకటి పోయినా ఒకటి అన్న వస్తుంది సార్.
1: ఖచ్చితంగా కొన్ని వర్షాధారంగా అంటే నీటి సౌకర్యం ఎక్కువ ఉండేటువంటి పంటలు కొన్ని ఉంటాయి, కొన్ని తక్కువ ఉండేటువంటి
0: పరిస్థితుల్లో మెయిన్ గా ఖర్చులు తగ్గించుకోవాలి సార్. రైతులు లేబర్ ఛార్జీలు ఎక్కువైపోయినవి, ఈ మందులు ఎక్కువైపోయినవి, అన్ని ఎక్కువ అయిపోయినాయి సార్. ఈ వల్ల అన్నికైతే రైతు

0: పెట్టుబడికి రాలే అది అని అంటున్నారు. కానీ మెయిన్ గా మనం చూడాల్సినది ఖర్చు తగ్గించుకున్నారు సార్. ఖర్చు ఎట్లా, లేబర్ మీద కొంత తగ్గించుకోవాలా, మనం టెక్నాలజీ ప్రకారం దెంతలు పాపనాలు అవి చేసుకొని కొంత ఈ పురుగు ద్వారా ఇట్లా కంచ పంటలు జొన్న మనకి కంది ఈ ఆముదము అట్లాంటి వేసుకున్న వలన పురుగులు దాంట్లో కాసిస్తే కనుక మనం దాన్ని చూసి చేసుకునవచ్చు,
1: అక్కడే నిర్మూలించుకోవచ్చు, రక్షక పంటల మీద నిర్మూలించుకోవచ్చు, ప్రధాన పంట మీద
0: కొంచెం అట్లా పురుగు ఉన్నప్పుడు ఒక వేప నూనె ఏదో ఒకటి అట్లా కొడితే కంట్రోల్ అయిపోతాయి సార్.
1: కాబట్టి మొత్తం మీద అయితే వ్యవసాయ రంగంలో ఖర్చు తగ్గించుకోవడం చాలా ముఖ్యం.
0: అవునా సార్, ఖర్చు అసలు ఫర్టిలైజర్ కూడా చాలా ఎక్కువ వేస్తారు ఇప్పుడు, అట్లా ఎక్కువ వేసి భూమి గట్టి వారిపోయి కొద్దిగా వర్షాలు వస్తాను నీళ్లు ఎక్కువ పారడము వంకలు పారడము అది అట్లా ఎక్కువ భూమి తాగడం లేదు.
1: అవును, ఎందుకంటే ఈ ఫర్టిలైజర్స్ వల్ల భూమి అనేది
0: గట్టిగా
1: అయిపోయింది,
0: భాస్వరం ఎక్కువ వేసేసి ఏపీ అవి దానికి తోడు మరి జింక్ అట్లాంటి వేసానంటే జింక్ పాస్ఫైడ్ అయ్యి అవి మొత్తం భూమి సెట్ అయిపోతుంది సార్ గట్టిగా. భూమి ఇంతకు ముందు మనం ముఖ ఎరువు వేస్తే పొంగుతుండే సార్ బాగా మెత్తగా, ఇప్పుడు అట్లా మెత్తగా లేదు గట్టిగా అయిపోయినాయి. అందుకే మన పొలాలను మనం ఇప్పుడు బాగా చేసుకుంటే రేపు ముందు తరాలకు మన పిల్లలకు కూడా పొలం మనం మంచిగా ఇచ్చిన వాళ్ళం అవుతాం సార్. అట్లానే నేను ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి మందులు కూడా తక్కువ చేసినాను, అట్లా లేకుండా ఈ పద్ధతిలో చేస్తున్నాను సార్.
1: చాలా మంది రైతులు అంటున్నారంటే ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనకి దిగుబడి రాదు, మరి రసాయన వ్యవసాయం చేస్తేనే దిగుబడి వస్తుంది అంటుంటారు చాలా మంది, అంటే ఒకటేసారికి రాదు అని కూడా అంటుంటారు.
0: అట్లా ఏం లేదు సార్, బ్రహ్మాండంగా వస్తుంది. నేను ఈ సంవత్సరమే సార్ దానిమ్మకు విపరీతంగా దానికి పెస్ట్ ఎక్కువ దానికి తెగులు ఎక్కువ సార్, దానికి విపరీతంగా మందులు కొట్టాల, అందులో రేట్ అట్లే ఉంది. కానీ నేను ఇప్పుడు ఈ సంవత్సరం సార్ ఇప్పుడే ఒక 6 నెలల కిందటి నుంచి మొదలు పెట్టినా పీడికేడు ఫర్టిలైజర్ వేసలేను, స్ప్రే చేసలేను సార్. పక్కన మా తమ్ముడు 40-50 సంతుల మందులు వేసినాడు చేసినాడు, దానికి దీటుగా ఏ దానికంటే ఇంకా బాగానే ఉంది సార్. ఇప్పుడు ఈ ఎండలకు ఎక్కువ నల్ల తామర జీడ అది ఎక్కువ అయిందా సార్
1: దానివల్ల.
0: నేను ఇదే పులిసిన మజ్జిగ ఇంగువ సున్నం దీనికి ఊగకపోతే సార్ అసలుకి ఏది ఉండదు, అసలుకి జీడ అట్లా పెస్ట్ మనకి రసం పీల్చే పురుగులు ఏదైనా గానీ ఉండవు, దోమ ఈ పురుగు కూడా వస్తుంది. అసలు మనం టెక్నాలజీ ప్రకారం కొంత తెలుసుకొని ఖర్చు లేకుండా చేసుకున్నారా సార్? ఇప్పుడున్న పద్ధతుల్లో మనము చేసుకున్నారనుకుంటే అట్లా ఖర్చు తగ్గించుకొని చేసుకొని ఇట్లాంటివి చేసుకుంటే తప్ప రైతుకు మిగలదు సార్.
1: అదే అదే, మన వ్యవసాయ అధికారులు అయితే వాళ్ళు చెప్పినటువంటి సలహాల మేరకు మనం పాటిస్తూ పోతే మన ఖర్చులు తక్కువైపోతాయి, దిగుబడి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు ముందుగా భూసార పరీక్షలు అనేది కూడా చేయించుకోవాలి,
0: భూసార పరీక్షలు చేసుకుని దాని ప్రకారం మనకి ఏది తక్కువ ఉంది లోపం అని దాన్ని సరి చేసుకొని చేసుకోవచ్చు సార్.
1: చాలా మంది రైతుల్లో భూసార పరీక్షల గురించి చాలా అవగాహన లేదు,
0: చెయ్యరు సార్. అది భూమిలో మనకు ఒక పొలం ఒక్కొక్క తాను ఒక తీరు ఉంటుంది సార్, అది భూ పరీక్ష చేసేది కూడా మనకి 6 తాన్లు 7 తాన్లు కానీ మనకి పొలంలో ఒక ఎకరలో తీరు సార్, ఒక 1/2 అడుగు లోపల మనకి ఏరుపోయేది అంతా 1/2 అడుగు లోపలగా సార్, అది 1/2 అడుగు లోపల తీస్తే కరెక్ట్ మనకు ఏది అనేది వస్తుంది సార్, పొలంలో ఎంత ఉంది ఏది ఉంది అనేది దాన్ని బట్టి మనం ఎరువులు వాడుకోవచ్చు, ఖర్చు తగ్గించుకోవచ్చు.
1: ఈ ఎండాకాలంలో భూసార పరీక్షలు చేయించుకుంటే చాలా మంచిది,
0: భూసార పరీక్షలు చేయించుకోవాలా, వాళ్ళకు అడ్డంగా దున్నుకోవాలా. మనం ఇప్పుడు తొలకరి వర్షాలకు బాగా పొలం తాగుతుంది సార్, వర్షాలు వస్తే తాగి ఒక నెల మనకి వర్షాలు రాకుంటే కూడా చేను పట్టుకుంటుంది సార్, బెట్ట తట్టుకుంటది అప్పుడు. ఇప్పుడు మనం దున్నకుండా ఒక ఏడుచు పెట్టి ఒక పాస్ చేస్తే అప్పుడు ఆ నీళ్లు తాగదు, అది ఒక బెట్టకొచ్చి ఎండిపోతాయి సార్. ఇప్పుడు మెయిన్ గా ఎండాకాలం మాగి దున్నక మరసక దున్నాలంట సార్ పెద్ద మనుషులు, అప్పుడు మాగిలో మాగి అంటే మాఘ మాసం మన పోయినది, ఆ మాసంలోన ఖచ్చితంగా దున్నితే పొలము ఆ సూర్యకిరణాలకే మొత్తం దాంట్లోన ఆ ఎరువులు అంతా తయారైతే అంటారు సార్, పొలం చేయని పొలం
1: ఉంటారు.
0: ఇప్పుడు మన వాళ్ళు మోటుగా లెక్కేసుకొని ఇప్పుడు అంతా నాగరికత సార్ దున్నకుండా, అప్పటికప్పుడు దున్నడం ట్రాక్టర్లతో అప్పటికప్పుడు చేయడం అని అట్లా చేస్తున్నారు సార్. పూర్వకాలం ఖచ్చితంగా దున్నుతుంది సార్,
1: ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు వేసవి దుక్కులు అనేది చాలా ముఖ్యం, వేసవి దుక్కుల నుంచే మనకు స్టార్ట్ అవుతుంది వ్యవసాయం
0: సార్. అందులో ఈ అంటే చైత్రం కంటే ముందు ఉగాది కంటే ముందు ఉన్న సూర్యకిరణాల్లో ఎక్కువ ఉంటది అంట సార్, మనకి పొద్దు పొడిసేటప్పుడు పొద్దుమేటప్పుడు డి విటమిన్ మనకు కూడా, మన సాయంత్రం పూట డి విటమిన్ ఉంటది, పొద్దున పూట B12 కానీ B ఏ విటమిన్ కానీ ఎక్కువ ఉంటాయి అంటారు కదా సార్. అట్లా మనకి పొలంలో కూడా భూమి బాగా స్వీకరించి ఆ ఎండకు ఆ కిరణాలని బాగా బలంగా తయారైతుంట సార్, మాకు ఇంత కొంచెం మా తాతలు వాళ్ళు చెప్తుంటారు సార్.
1: అదే పూర్వకాలం మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయమే మళ్ళీ ఇప్పుడు చేస్తే చాలా మంచిది అంటున్నారు.
0: అలాగే నాకు సార్ ఈ సంవత్సరం ఇట్లా ఈ మిశ్రమ పంటల వలన బయలు పొలాల్లో 2-3 రకాల పంటలు వేసి మంచి పంట తీస్తున్నానని ఉగాది పురస్కారం కూడా మొన్న సునాని ఆడిటోరియంలో కలెక్టర్ చేతుల మీదుగా తీసుకున్నాను సార్.
1: ఇంకా చాలా సంతోషం అండి. బాగుందండి మరి ఎల్లప్ప గారు.

0: మరి మిశ్రమ పంటల్లో మీకున్నటువంటి అనుభవాలను గురించి మా రైతు సోదరులు క్లుప్తంగా వివరించినందుకు ఆకాశవాణి తరఫున అలాగే రైతు సోదరుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం.
1: ధన్యవాదాలు.
0: శ్రోతలు, ఇంతవరకు మిశ్రమ పంటల్లో గూడూరు మండలం రైతు శ్రీ పిజి ఎల్లప్ప గారి అనుభవాలు విన్నారు. ఇప్పుడు వినండి సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ.

0: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటున్నా, పెడుతున్నా అందుకే.
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా, ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలు అంట, మోటార్ సైకిళ్ళు అంట, ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మండ్లు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా. ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది, ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనల్లకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా రోజు. ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలే దున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని

0: మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగా పడుతుంది. మనకేం కావాలా? డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పేం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బ ఎరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రసిన్నోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తుంది కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఇతర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట సుట్టి వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ పెద్ద, అది చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలేదున్నకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పెద్ద, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పెద్ద. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్ద. నేను కూడా చేస్తాను పెద్ద.
0: శుభాశ్రాసిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.

ఇతరితో ఇవాళ్టి పల్లెసిమ్మలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఉంచడానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధాన్ మంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లా, 740 బ్లాకులు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధాన

ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ్ అభియాన్ పిఎంజుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ

గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కుమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పిఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్ని ఇస్తాయి. ఈ పథకం 3వ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ 4వ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పిఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పిఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పిఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పిఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పిఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కుమ్రం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి.
అడుగు అడుగుకు అభివృద్ధి.

0: ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్. వివరాలు విన్నారు రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపట్లో.

కష్టపడి పనిచేస్తే ఏదైనా కష్టంగానే ఉంటుంది. ఇష్టపడి పనిచేస్తే అది ఏ పనైనా కష్టమైన పనైనా కూడా మనకు సులువుగానే అనిపిస్తుంది.

మన ఆలోచన విధానం ఎంత పాజిటివ్గా ఉంటే అంత విజయాన్ని సాధించడానికి మనకు ఎన్నో దారులు కనపడతాయి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ కె సూర్యనారాయణ రెడ్డి బృందం పాడిన జానపద గీతాలు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే.

0: ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: శ్రీ కె. సూర్యనారాయణ రెడ్డి బృందం పాడిన జానపద గీతాలు.

గట్టుకొని గొడ్డలీపు నెట్టుకొని అడ్డ పంచ గట్టుకొని గొడ్డలీపు నెట్టుకొని గడ్డి గోజె గొడ్డు దాని గొడ్డు కాడ కుచ్చిళ్ళు గడ్డి గోజె గొడ్డు దాని బొడ్డు కాడ కుచ్చిళ్ళు జారి జారిపోతాండైరో దానెమ్మ దిమ్మ తిరిగిపోతాందిరో.

కంచెలేని చేను కాడ కాపుంట నన్నాది, కంచెలేని చేను కాడ కాపుంట నన్నాది, మంచెలేని చేను కాడ పొంచుంట నన్నాది, అబ్బో రమ్మంది రాబో ఓ అబ్బా.

కిర్రు చెప్పు లేసుకొని ఒర్రి చేను కాడుంటే, కిర్రు చెప్పు లేసుకొని ఒర్రి చేను కాడుంటే, పెళ్లి గాని కుర్రది బురదెట్లా పూసుకుందో, కిర్రు చెప్పు లేసుకొని ఒర్రి చేను కాడుంటే, పెళ్ళీడు కుర్రది బురదెట్లా పూసుకుందో. బురద గడగమంటోందిరో, సానెమ్మ సల్లగాలి సోకిందిరో, అరే బురద గడగమంటోందిరో, సామిరంగ సల్లగాలి సోకిందిరో, అబ్బో రమ్మందిరా బో.

0: శ్రోతలు ఇంతవరకు శ్రీ కె సూర్యనారాయణ రెడ్డి బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి ఈ పాట

0: పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా దూకుడు చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ ఆల్పించిన పాట.

వినపాటితో ఇవాళ చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి

0: మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 20వ తేదీన ఆమె మోల్డోవాను సందర్శించి ఆ దేశ అధ్యక్షురాలు మాయా సాండూతో సమావేశమై ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసుతో సమావేశమై మోల్డోవా భారత్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సంభాషిస్తారు. ఈ నెల 21వ తేదీన నార్త్ మాసిడోనియా సందర్శించి ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోస్క్వా డౌకోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి క్రిస్టిజన్ మిక్కోస్కీతోనూ, అసెంబ్లీ అధ్యక్షుడితోనూ సమావేశమై నార్త్ మాసిడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 23వ తేదీ నుండి జరిగే 2 రోజుల రొమేనియా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడు నికుషోర్ డాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్, సెనేట్ అధ్యక్షులు మిర్సియా అబ్రుడియన్, ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ అధ్యక్షుడు సోరిన్ గ్రిండియానోలతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్లోని జలంధర్లో 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. జలంధర్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని పౌరుల జీవితాలను సులభతరం చేయడం, వారి పురోగతి కోసం నూతన అవకాశాలను కల్పించడం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి కుటుంబానికి ఉత్తమ సౌకర్యాలు అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: దేశ్ కీ పెహ్లీ హైడ్రోజన్ ట్రైన్ శురూ కర్నే కా అవసర్ మిలా హై, గరీబ్ హో మిడిల్ క్లాస్ హో ఐసే హర్ పరివార్ కో బెస్ట్ సే బెస్ట్ సువిధా మిలే, ये हमारा प्रयास है. भारतीय रेल है एक गरीब परिवारों की, मिडिल क्लास परिवारों की सवारी है. लेकिन 2014 से पहले तक रेलवे की क्या स्थिति थी ये आप अच्छे से जानते हैं.
0: అంతకుముందు ప్రధానమంత్రి చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలలో సుమారు 4,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, చండీగఢ్ అభివృద్ధితో ప్రజల జీవితాలు మారిపోయాయని, ఈ ప్రయోజనాలు ఆ నగరానికే పరిమితం కాకుండా హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా చేరాయని అన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధి లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు చాలా అవసరమని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం 2013పై జాతీయ మహిళా కమిషన్ NCW నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి మహిళకు గౌరవంగా, నిర్భయంగా పనిచేసే హక్కు ఉందని, సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాలు, యజమానులు, సంస్థల ఉమ్మడి బాధ్యత అని ఉద్ఘాటించారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, సమ్మిళిత జాతీయ అభివృద్ధిని సాధించడానికి పని ప్రదేశంలో భద్రతను బలోపేతం చేయడం తప్పనిసరి అని అన్నపూర్ణాదేవి పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాలలో కొన్ని కీలకమైన అంశాలను చర్చించి సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజులు ఈరోజు ఢిల్లీలో సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేశారు. అలాగే ఈ నెల 19న ప్రభుత్వం అన్ని పార్టీల నాయకులతో సమావేశానికి ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా పనిచేసేలా సహకరించాలని ప్రభుత్వం ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలను కోరనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల్లో భారతీయ రైల్వేలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. జింద్ సోనిపట్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, భవిష్యత్తులో ఇవి మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
1: 1300 రైల్వే స్టేషన్ కో ఆధునిక్ బనాయా జా రహా హై ఔర్ ఇన్మే సే కై స్టేషన్ పర్ కామ్ పూరా హో చుకా ఆజ్ ఐసే హీ 75 స్టేషన్స్ కా లోకార్పణ కియా గయా హై హమారా దేశ్ వికసిత్ రాష్ట్ర బన్నే కి ఔర్ బడ్ రహా హై యే కేవల్ స్టేషన్ నహీ హై యే ఏక్ ప్రకార్ సే సిటీ సెంటర్ హై జాలంధర్ కెంట్ స్టేషన్ ఆధునిక్ భీ హువా హై ఔర్ ఇస్కీ కెపాసిటీ భీ బహుత్ బడ్ గయీ హై.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, హైడ్రోజన్ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయాలన్న బలమైన జాతీయ సంకల్పంతోనే దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభమైందని, ఇది స్వదేశీ సాంకేతిక ప్రగతిలో ఒక చారిత్రక విజయమని అభివర్ణించారు. ఈ రైలుకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ అవసరం లేదని, ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన విస్తృత రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ఈ విజయం ఒక భాగమని చెప్పారు. హర్యానా రాష్ట్ర రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుండి సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: देश में इतनी कॉम्प्लेक्स टेक्नोलॉजी को डेवलप किया गया है. इट वॉज वेरी इंपॉर्टेंट टू डेवलप दिस टेक्नोलॉजी क्योंकि हाइड्रोजन एक न्यू एनर्जी है, न्यू फ्यूल है. उसकी टेक्नोलॉजी भारत में कैसे डेवलप हो, आत्मनिर्भर भारत की स्वदेशी टेक्नोलॉजी ये बनाना, ये बहुत इंपॉर्टेंट है. और ये आज एक बड़ा माइलस्टोन है रेलवे के लिए. हाइड्रोजन बहुत ही सेफ फ्यूल इस तरह से है कि 0.25% से ज्यादा अगर कहीं पर भी हाइड्रोजन का कॉन्सेंट्रेशन इस पे दिखाई देता है तो ऑल सेफ्टी सिस्टम्स विल बेसिकली गेट इनटू एक्टिवेशन. तो बहुत ही सेफ गाड़ी है.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJAY ద్వారా దేశవ్యాప్తంగా 190,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదురహిత చికిత్సలు జరిగాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ABPMJAY ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలుపై జరిగిన 2 రోజుల జాతీయ సమీక్షా సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా నిలిచిందన్నారు. 94 కోట్లకు పైగా ABHA నంబర్ల ఏర్పాటు, 100 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డుల అనుసంధానంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ABDM డిజిటల్ పునాదిని వేసిందని మంత్రి వివరించారు. అత్యంత పేద బలహీన వర్గాల ప్రజలను అన్ని ఆరోగ్య సంరక్షణ చర్యల కేంద్ర బిందువుగా ఉంచుతూ ఈ పథకాల అమలులో సమన్వయాన్ని బలోపేతం చేయాలని ప్రతాప్రావు జాదవ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రానున్న 7 రోజుల్లో ఈశాన్య భారతదేశం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి ఓ లలిత గీతం.

0: లలితకి తం విన్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: आकाशवाणी से समाचार संध्या के साथ मैं प्रियंका अरोड़ा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने हरियाणा

అనురాగ దేవత. చెప్పండి, ఇందులో ఏ పాట అంటారు? ఏ పాట? హలో, పక్కలో ఎవరున్నారు? హలో, పక్క మీ పక్కలో ఎవరున్నారు? ఇవ్వండి. ఎవరు లేరా? ఓకే, మరి మీకు ఇష్టమైన పాట వచ్చేస్తుంది, వినేద్దామండి.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: హలో, నమస్తే అండి. హలో, గుత్యా? ఓకే, మీ పేరు? వెంకటయ్య. బాగున్నామండి వెంకటయ్య గారు. ఇంతకుముందు ఎప్పుడు కాల్ చేశారు? చెప్పండి.

ఏదండి? మనుషులు మారాలా? మనసులు మారాలి. చూద్దామండి. హలో, మనసులు మారాలి. ఆ సినిమా ఏం లేదు కదండి, వేరే సినిమా అడగండి. ఇప్పులాంటి మనిషి, ఇప్పులాంటి మనిషిలో ఏ పాట అయినా పర్లేదంటారు. ఓకేనండి, మరి ఇష్టమైన పాట.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి? టైలర్ స్వాములు. ఎక్కడి నుంచి అండి? జానకినగర్. ఓకే ఓకే ఓకే ఓకే అండి, చెప్పండి. స్వాములు గారు ఏ సినిమా నుంచి పాట వింటారు? జనతా గ్యారేజ్.

ఓకే, ఎక్కడ షా ఏదండి? ఆహా, అవునా? ఎక్కడ షాప్ మీరు? షాపా లేకుంటే ఇంట్లోనే కుడతారా? ఓకే ఓకే ఓకే, వింటుంటారా రోజు? అవునా? అయ్యానండి. ఓకే అండి, మరి మీకు ఇష్టమైన పాట వచ్చేస్తే వినేద్దామండి. వెల్కమ్ అండి.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరండి? ఎక్కడి నుంచి? రాఘవేంద్ర గారు. మహబూబ్నగర్ డిస్టిక్? ఎక్కడ, ఏ ఊరు? లోకలేనా? ఏం పేరు మీ పేరు? ఇంతకుముందు ఎప్పుడు కాల్ చేశారు? అవునా, చెప్పండి. ఏ సినిమా నుంచి పాట వింటారు? ఒక్కడులో. ఎందులో? అవునా, ఓకే. వర్షం పడుతుందా అక్కడ ఏమైనా మహబూబ్నగర్లో? మామూలుగా పడుతుందా? ఓకే అండి, మరి మీకు ఇష్టమైన పాట వచ్చేస్తుంది, వినేద్దామండి.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: హలో,
2: నమస్తే
1: అండి. మీ పేరు? ఎక్కడి నుంచి అండి? కల్లూరు మండలం నెరవాడ. చెప్పండి. త్రిశూలం? ఇందులో ఓకే ఓకే అండి. మరి మీకు ఇష్టమైన పాట వచ్చేస్తుంది, వినేద్దామండి. వెల్కమ్ అండి.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: హలో హలో నమస్తే అండి, మీ పేరండి? మీ పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈ తాండ్రపాడు. ఏం చేస్తుంటారు అసిన గారు? హౌస్ వైఫా? ఏ సినిమా అన్నారు? పెళ్ళి సినిమా. పెళ్ళి పందిరే. హలో, ఇందులో ఏ పాట అంటారు? అవునా? ఓకే అండి, మరి మీదే లాస్ట్ కాల్, మరి పాట వచ్చేస్తుంది వినేద్దాం మరి. ఓకే అండి, మరి వర్షం పడుతుందా అండి అక్కడ? లేదా? ఓకే అండి, మరి

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నాకు

మిండిపాటతో ఇవాల్టి హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన శ్యామ్ ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి పాటలు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాటలు. సంగీతం బప్పిల్ హరి.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్.

ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

శ్రోతలంతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి పాటలు విన్నారు. ఇంతటితో ఇవాళ ఏకచిత్ర గానం శీర్షికన సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా సభాష్ రాముడు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన పాట

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: కార్యక్రమం తర్వాత పునర్జన్మ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన పాట గీతం.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అలనాటి మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత అవే కళ్ళు చిత్రం నుంచి ఈ పాట

0: కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్ల.
0: కంటి మీద కునుకు రాదు బాబాంది, కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే, హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే. ఓయ్ బలే బలే బలే బలే బలే.
1: అంటే భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నానే పదమన్న.

0: la la la la la la la la la la la la la la la la la la la la la la la
1: la la la la la అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
0: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో.
1: హటకే హటకే హటకే,
0: అరే బతికే బతికే బతికే.

0: కార్యక్రమంలో తర్వాత భాగ్యచక్రం చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: కార్యక్రమం తర్వాత జగదేక వీరుల కథ చిత్రం కోసం పి సుశీల లీల ఆలపించిన పాట, గీతం పింగలి, సంగీతం పెండ్యాలా.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: అలనాటి మధురగీతాల కార్యక్రమంలో చివరిగా గుండమ్మ కథ చిత్రం కోసం ఘంటసాల పీలీల ఆలపించిన పాట.

వింటిపాటితో ఇవాల్టి అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.